ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తారీఖు గురువారం శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.
1: आकाशवाणी समाचार के साथ मैं वैष्णवी।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. ఆధ్యాత్మికతను, భక్తిని, మన సంస్కృతిని మీ ముందుకు తీసుకొచ్చే మన అర్చన కార్యక్రమానికి స్వాగతం. అర్చన కార్యక్రమంలో ఈనాటి క్షేత్రదర్శనంలో మనం గుంటూరు నగరంలోని విద్యానగర్లో కొలువయున్న శ్రీ సాయినాథ సన్నిధానం విశేషాలను తెలుసుకుందాం. బాబా, నేను వచ్చాను అని ఆయన ముందు నిలబడిన భక్తుడికి తన బాధను చెప్పుకునే అవకాశం మాత్రమే కాదు, ఆ బాధను ఎదుర్కొనే ధైర్యం కూడా లభిస్తుంది. అలాంటి సాయినాథుని సన్నిధి గుంటూరు విద్యానగర్లో ఎలా ఏర్పడింది, ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, ఆధ్యాత్మికంగా ఈ సన్నిధానం ఎందుకు ప్రత్యేకమైనది తెలుసుకుందాం ఈనాటి క్షేత్రదర్శనంలో.

గుంటూరులోని విద్యానగర్ ప్రాంతంలో సాయిబాబా భక్తి ఎలా విస్తరించిందో చెప్పుకోవాలి అంటే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవాలి. 1968లో భరద్వాజ గారు విద్యానగర్లో స్థిరపడ్డారు. అక్కడ తన ఆధ్యాత్మిక ఆలోచనలకు తగ్గట్టుగా ఎవరూ లేరు. కొంతకాలం తర్వాత ఆయన విద్యార్థులతో చర్చించి భజనలు ప్రారంభించారు. అలా సత్సంగ్ భజన నిర్వహించే ఒక భక్త బృందం ఏర్పడింది. ఈ భజన కార్యక్రమాలు క్రమంగా ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా మారాయి. సాయిబాబా అనుగ్రహంతో గొప్ప సాధువులు సంతులు తమంతట తామే అక్కడికి వచ్చి భక్తులను ఆశీర్వదించేవారు. ఇంకా విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శిలో గుంటూరులోని విద్యానగర్లో ఉంటున్న శ్రీ సాయిబాబా సన్నిధానం ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. 1971లో ముమ్మడివరం వెళ్తున్న సమయంలో భరద్వాజ గారు గుంటూరులోని శ్రీ రంగన్నబాబును కలిసి విద్యానగర్కు రావాలని ఆహ్వానించారు. అనంతరం ఆయన విద్యానగర్కు వచ్చి అక్కడ ఒక ఆశ్రమం, మందిరం ఏర్పడతాయని చెప్పారట. అలాగే 1975 జూలై 26న విద్యానగర్కి విచ్చేసిన శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ కూడా భవిష్యత్తులో ఇక్కడ మంచి మందిరం ఏర్పడుతుంది అని చెప్పారట. ఈ సంఘటనలు విద్యానగర్లో సాయిబాబా భక్తి క్రమంగా బలపడడానికి ముఖ్యమైన నేపథ్యంగా చెప్పబడతాయి. భక్తుల సమిష్టి కృషితో సాయిబాబా బోధనలను ప్రచారం చేయాలనే సంకల్పంతో ఏర్పడిన సంస్థాగత ప్రయత్నాల ఫలితంగా విద్యానగర్లో సాయిబాబా ఆలయం ఏర్పడింది. అందుకే ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, భక్తి, సత్సంగం, గురుభక్తి, సేవాభావం కలిసిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది.

సాయిబాబా ఆలయం యొక్క ప్రధాన మందిర ప్రవేశ ద్వారంపై సర్వమత చిహ్నాలతో కూడిన సాయినాథుని దివ్యప్రతిమ గోచరమవుతుంది. సువిశాల ప్రాంగణంలో అలరారుతున్న ఈ సాయి సన్నిధానాన్ని స్థానిక భక్తులతో శ్రీ సద్గురు సిరిడీ సాయిబాబా సర్వమత సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మందిరం ఆవిష్కారమైంది. ఆలయం వెలుపల గోడలపై విష్ణువు, శివుడు, దత్తాత్రేయ, లక్ష్మి, సరస్వతి, జగన్మాత ఆకృతులు ఉంటాయి. ప్రధాన మందిర గోపురం ఆశాంతం వివిధ రకాల నగిశీలతో ఆకట్టుకుంటుంది. ప్రధాన మందిర ఆలయ తలుపులపై ఓవైపు దత్తాత్రేయ స్వామి, మరోవైపు గణపతి స్వరూపాలు తేజరిల్లుతుంటాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. గుంటూరులోని విద్యానగర్లో సాయిబాబా సన్నిధాన ఆలయ బాహ్య విశేషాలు తెలుసుకున్నారు. భక్తులు ప్రదక్షిణలు చేసుకున్న తరువాత ప్రధాన మందిరంలోనికి అడుగెడతారు. ఓ రమణీయమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో సర్వే సర్వత్రా ప్రకటితమవుతుంది. సాయినాథుడు అనంత దివ్యస్వరూపుడు. ఆ దివ్యమంగళమూర్తి ప్రత్యేక పీఠంపై సింహాసనాసీనుడై సకల అలంకారాలతో తేజరిల్లుతుంటాడు. రజతమయ తలపాగాతో పుష్పమాలికలు, రుద్రాక్షమాలలు, వెండి పుష్పమాలికలతో సాయీశ్వరుడు చిన్మయ శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. దయామయునిగా, భక్తవత్సలునిగా సాయి ప్రకటితమవుతాడు. ధూపదీపాల వెలుగులో సాయి విగ్రహం దేదీప్యమానంగా గోచరమవుతుంది. నేత్రానందకరంగా, హృదయానందకరంగా భక్తజన ఆహ్లాదభరితంగా సాయీశ్వరుడు తేజరిల్లుతుంటాడు.

గుంటూరు విద్యానగర్లోని సాయి సన్నిధానంలో ప్రధాన మందిరం దిగువన అంటే నేల మాళిగలో సాయి ధ్యాన మందిరం ఉంటుంది. దీనినే ద్వారకామాయిగా కూడా పిలుస్తారు. ఈ ద్వారకామాయిలో సాయి చిత్తరువు ప్రత్యేక పీఠంపై అమరి ఉంటుంది. ఈ చిత్తరువు ముంగిట సాయి భక్తులు సంకీర్తనలతో సాయి శరణాగతిని పొందుతారు. సంకీర్తన అనంతరం భక్తులు ధ్యాన నిమగ్నులై ఉంటారు. సాయి చిత్తరువు సమక్షంలోనే శ్రీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా ఉంటాయి.

ఈనాటి క్షేత్రదర్శిన్లో గుంటూరులోని సాయి సన్నిధానం ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. మందిర ఆవరణలో ప్రత్యేక మండపంలో శివలింగం నెలకొని ఉంటుంది. దివ్య చందనం అలదిన ఈ లింగమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాయి యోగాశక్తి నిరంతరం ప్రజ్వరిస్తూనే ఉంటుంది. అనిర్వచనీయమైన ఆ యోగశక్తి మహిమ వల్లే సాయి మానుషత్వం నుండి దైవత్వం వైపు ప్రయాణించగలిగాడు. సాయి యోగ జ్ఞానానికి ప్రతీకగా ధుని సాయి మందిరంలో నిరంతరం జ్వలిస్తూ ఉంటుంది. భక్తులు అహంకారాన్ని దహింపచేసుకుని అహంకార రహితులై ఉండాలని ధుని చెప్తుంది.

గుంటూరులోని సాయి సన్నిధానంలోనే ప్రత్యేక మందిరంలో విజయసిద్ధి గణపతి కొలువుతీరి ఉంటాడు. సంపూర్ణ రజత కవచాలంకృతంగా ఈ మూర్తి కనిపిస్తుంది. మరోవైపు దత్తాత్రేయ స్వామి మందిరం నెలకొని ఉంది. సాయిబాబా భక్తులకు గురు పౌర్ణమి అత్యంత పవిత్రమైన సందర్భం. ఆ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో చేరి సాయి నామస్మరణ, పూజలు, హారతుల్లో పాల్గొని అన్నదానం నిర్వహిస్తారు.

ఈరోజు మన అర్చనలో మనతో పాటు సాయినాథ్ని స్మరించిన ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను మీ రోజీ, ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: 5 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్య గురించి మన ఆలోచన విధానం మారాలి అనే అంశం గురించి సైకాలజిస్ట్ సుచిత్ర నీలం గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. తప్పక ట్యూన్ చేసుకుని వినండి ఆకాశవాణి వివిధ భారతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమం 7:30. మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0403240852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరడిగిన పాటని మేము వినిపిస్తాము.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పి

0: పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా

0: ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్ధికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shapes India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం, ఆత్మహత్య గురించి మన ఆలోచన విధానం మారాలి అనే అంశం గురించి సైకాలజిస్ట్ సుచిత్ర నీలంగారు.

0: ఆరోగ్య జీవనం శ్రోతలందరికీ నమస్కారం. ఈ ఆత్మహత్యల గురించి మాట్లాడాలా లేదా అనే ఒక స్టిగ్మా, ఆ స్టిగ్మాని అధిగమించి సమాజం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాల గురించి మనందరికీ విపులంగా తెలియజేయడానికి ఆంధ్ర మహిళా సభలో సైకాలజీ లెక్చరర్గా పనిచేస్తూ రోషిణి వాలంటీర్గా సేవలు అందిస్తున్న శ్రీమతి సుచిత్ర నీలం గారు మన స్టూడియోస్లో ఉన్నారు. మేడం నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే.
1: అవును,
0: చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్, అంటే ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే థీము 2024 సంవత్సరం నుంచి 2026 వరకు తీసుకున్నారు.
1: కరెక్ట్.
0: అసలు ఈ థీమ్ గురించి శ్రోతలకు ముందుగా కాస్త వివరంగా చెప్తారా?
1: సెప్టెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరము మనము వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా పాటిస్తామన్నమాట. వి అబ్జర్వ్ ఇట్. ఎందుకు ఒకరోజు చేయాల్సి వస్తుంది అంటే, ఆత్మహత్య గురించి అవగాహన చాలా మందికి లేదు. ఇంకొకటి, ఆత్మహత్య అన్న పదం వాడినా ఆత్మహత్యల గురించి మాట్లాడితే ఎవరన్నా ఏమనుకుంటారో అని, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదని అలాంటి కొన్ని స్టిగ్మా ఉంది. అంటే అట్లా మాట్లాడకూడదనే అపోహలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడి అందరికీ అవగాహన చెందడం వల్ల, మనిషి ప్రాణం అండి, మనిషి ప్రాణం చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి తెలియక క్షణికావేశంలో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇట్ కెన్ బి లైక్ ఎనీ ఏజ్ గ్రూప్, బట్ ఎక్కువ మాత్రం 15 ఏండ్ల నుంచి ఒక 30 ఏండ్ల వరకు, అంటే ఎక్కువ యూతే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. అది చాలా బాధాకరమైంది. అందుకని ప్రపంచవ్యాప్తిగా సెప్టెంబర్ 10 మనం సూసైడ్ ప్రివెన్షన్ డేగా పాటించడం జరుగుతుంది.
0: అసలు ఆత్మహత్య అనకుండా మానవుడు ఒక సంఘజీవి, ఆ మనిషికి సమాజం నేనున్నాను అనే ధైర్యం ఇవ్వలేనప్పుడు జరిగే హత్యగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి తీవ్రంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడు అని ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న సమాజానికి కొన్ని వార్నింగ్ సైన్స్ లాగా ఏమన్నా ఉంటాయా? ముఖ్యంగా మనం సాధారణంగా గమనించకుండా వదిలేసే సంకేతాలు ఏమైనా ఉంటాయా ఈ ఆత్మహత్యకు సంబంధించి?
1: ఎగ్జాక్ట్లీ, మనిషి ఒక సంఘజీవి, ఒక్కళ్ళమే బ్రతకలేం మనం. ఎప్పుడైనా సొసైటీ ఉంటుంది, సొసైటీతో పాటు ప్రజలతో పాటు ఉంటాం. వెన్ వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్, మనం ప్రజలతో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ ఇంటరాక్షన్లో మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. సో అప్పుడు మళ్ళీ అక్కడ ఇమోషన్స్ వస్తాయి. ఇది కొందరికి సంతోషాలు, కొందరికి బాధలు, కొందరికి కోపాలు, కొందరికి తాపాలు అన్నీ ఉంటాయి. దాంట్లో నుంచి అవమానాలు ఏది ఉన్నా అన్నిట్లో నుంచి వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ ఎలా ఉంది, కొన్ని తట్టుకోగలరు, కొన్ని తట్టుకోలేరు. తట్టుకోని పక్షంలో అలాంటప్పుడు కొందరికి క్షణికావేశంలో ఆత్మహత్య చే, అబ్బా ఈ లైఫ్ ఏంటి, నేను ఉండకపోతే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక సంకేతాలు ఏమన్నా కనిపిస్తాయా అంటారు కదా, చాలా క్లియర్గా మనం గమనిస్తే కనిపిస్తాయి. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన కలీగ్స్ అవ్వచ్చు. మీరు గమనించండి, ఎవరైనా చాలా లోగా ఫీల్ అయిన వాళ్ళు ఎలా ఉన్నావు అంటే, ఏంటో ఏదో జరిగిపోతుంది లైఫ్ అని చెప్తారు. లేదంటే ఏమంటారంటే, ఏదో ఒక ఉన్నన్నాళ్ళు చేస్తాంలేండి, అంటే మరీ నిరాశ నిస్పృహతో మాట్లాడుతూ ఉంటారు. కొందరు డైరెక్ట్గా చెప్తారు, ఏముందండి ఏదో కొన్ని రోజులు ఉంటే చేస్తాం, లేదంటే లేదు. అయ్యో అదేంటండి మరీ ఆశ లేకుండా మాట్లాడుతున్నానంటే, హా ఇవాళ ఉంటుంది రేపు ఉంటుందా లేండి. సో వాళ్ళల్లో సంభాషణ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు చాలా లోలో ఉన్నారు అని. అలాంటప్పుడు యాజ్ ఎగ్జాక్ట్లీ యూ సెడ్ సంఘజీవి మనము అనుకున్నప్పుడు మన బాధ్యత ఏంటంటే, వాట్ హ్యాపెన్

0: ఏమి జరిగింది అని ఒక, ఇట్ ఈస్ అ సింపుల్ వర్డ్, సింపుల్ సెంటెన్స్, వాట్ హ్యాపెండ్, ఏమి జరిగింది అని. అది చాలామంది మనం అడగము, చెప్పిన తర్వాత అరే వాళ్ళు ఏదో మాట్లాడారు అనుకున్నాం. కానీ మనము కొంచెం టైం తీసుకొని ఏం జరిగింది, నేనున్నాను, నేను వింటాను, ఏం జరిగింది అడగడంతో కూడా సరిపోదు, ఇట్స్ అ హాఫ్ సగం పని అయినట్టు. వాళ్ళు చెప్పింది వినగలగాలి. అది కూడా ఎలా వినాలి, జడ్జి చేయకుండా వినాలి. ఇదేందిలే, ఇది చిన్న ప్రాబ్లమే కదా, నీకు అన్నున్నాయి కదా అని కొట్టి పారేసినట్టు కూడా మాట్లాడకూడదు. మనం పాజిటివ్గా వాళ్లకు మద్దతు ఇచ్చినట్టు, నేనున్నాను నీకు తోడుగాని భరోసా ఇచ్చినట్టు ఆ స్పందన గుడ్.
1: అయితే ఇటువంటి సంకేతాలున్న ఫ్రెండో లేకపోతే మన కుటుంబ సభ్యుడినో మనము తన బాధ గురించి మనకు చెప్పుకున్నారు, మనం విన్నాము, మనోధైర్యాన్ని ఇచ్చాము, నీకు నేను ఉన్నాను అని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళని మనం ఏ విధంగా మానిటర్ చేయాలి, హౌ ఈజ్ హీ కోపింగ్ అప్ విత్ ది సర్కమ్స్టాన్సెస్ అనేది మనం వాళ్ళల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి సంబంధించి?
0: ఎస్ అండి, ఇప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నారన్న దాన్ని బట్టి చూసినా, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అనుకోండి, ఫ్యామిలీ మెంబర్ మనం రోజు చూస్తాము, కలీగ్ని రోజు చూస్తాము, అదే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అంటే అప్పుడప్పుడు చూస్తాము. సో ఇక్కడ రోజు చూసినా ఎప్పుడెప్పుడు చూసినా మనము వాళ్ళని కలిసినప్పుడల్లా, కొన్నిసార్లు నెగిటివ్గా స్టార్ట్ చేసి అడగకుండా, లేదు మొన్న నేను మాట్లాడాను కదా ఏమని, సేమ్ థింగ్ మళ్ళీ కలిసినప్పుడల్లా అదే స్పందన, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇప్పుడు ఏమన్నా చెప్పాలని ఉందా, మాట్లా, అరే నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను, మొన్నటి కన్నా ఇప్పుడు చాలా బాగా అనిపిస్తున్నావు, సీ నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, నువ్వేమన్నా నాకు సహాయం చేయగలవా, ఇలాంటివి కొంచెం వాళ్ళని నార్మల్గా డిస్కస్ చేస్తుంటే ఆల్రెడీ నేను వాళ్ళు హోప్ లేకుండా ఉండి, అరే నేను కూడా ఒకరికి సహాయం చేయగలనా, అది వీళ్ళు మొన్న నాకు సహాయం చేశారు, ఇప్పుడు నన్నే అడుగుతున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు అని ఒక పాజిటివ్ థాట్ వస్తుంది. అండ్ వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ కానీ మాట్లాడేది ఏదైతే ఉందో అది రోజు రోజుకి స్ట్రెంగ్తన్ చేయాలి. కమ్యూనికేషన్ రోజు రోజుకి ఆ పర్సన్కి ఆ లో ఫీలింగు, ఎవరూ లేరనే ఫీలింగు, అరే నా లైఫ్ ఎండ్ చేసుకునే ఉందామనే ఫీలింగ్ నుంచి బయటపడేలాగే ఉండాలి. కానీ కమ్యూనికేషన్ అది ఇంకా 1 వీక్ 10 డేస్కి మాట్లాడినా కానీ అలాగే ఉండాలి. సో అలాంటి కన్వర్సేషన్ని కంటిన్యూ చేయాలి.
1: అయితే సుచిత్ర గారు, ఈ ఆత్మహత్య గురించి మాట్లాడడం అనేది ఒక స్టిగ్మాగా ఉంటుంది సొసైటీలో,
0: 100%
1: ఇది మాట్లాడితే ఆ ఆలోచన మరింత పెరుగుతుంది వాళ్ళకి, దాని గురించి మాట్లాడితే దాని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు అనేది ఒక అపోహ మాత్రమేనా లేదా నిజంగా అలాంటిదేనా జరుగుతుందా?
0: యాక్చువల్లీ ఈ September 10th రీజన్ కూడా అదే అండి, మాట్లాడాలనేసి మనం అంటాము. ఎందుకంటే ఇప్పుడు యాజ్ వీఆర్ సేయింగ్ అలాంటి ఒక పర్సన్, ఎవరైతే లైఫ్ మీద హోప్ లేని పర్సన్, మా ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది లైఫ్లో అని అడిగిన తర్వాత, నీకు ఎప్పుడన్నా అనిపించిందా నీకు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు ఉంటాలి, జీవితం ఇది, నాకెందుకు ఈ జీవితము అని అనిపించిందా, చనిపోవాలనిపించిందా అని అడిగే విధానంలోనే కొంచెము వాళ్ళని అర్థం చేసుకున్నట్టు అడిగితే, అప్పుడు ఆ పర్సన్ అనుకుంటాడు అరే ఎగ్జాక్ట్లీ నేను ఏం ఫీల్ అయ్యానో అదే అడుగుతున్నారు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారని భావన వస్తుందే కానీ ప్రేరేపించినట్టు కాదు.
1: అయితే ఈ ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి అనే ధోరణిలో వెళుతున్నారు, మనము అతన్ని గుర్తించాము. గుర్తించిన తరువాత ఒక ఫ్యామిలీ లెవెల్లో కానీ లేదా ఇండివిజువల్ లెవెల్లో కానీ మనం చేయగలిగిన సహాయం చేస్తాం. ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళడం ఎంతవరకు సహాయపడుతుంది?
0: ఫస్ట్ లెవెల్ ఏంటి, ఆ పర్సన్ని ఫస్ట్ మనం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా ఆర్ మన చుట్టూ ఉన్న పర్సన్గా మనం అర్థం చేసుకున్నాం, మనం ఒక కొంత లెవెల్ వరకు సపోర్ట్ చేయగలం. ఆ లెవెల్ దాటిన తర్వాత డెఫినెట్లీ వీ నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. సో అప్పుడు మనం ప్రొఫెషనల్ హెల్ప్ కావాలని ఫస్ట్ మనము ఆ పర్సన్కి చెప్పగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్కి నచ్చితేనే కౌన్సిలింగ్ ఇవ్వగలం, మన ఫోర్స్ చేస్తే ఇవ్వడానికి లేదు. వన్స్ ఆ పర్సన్ కనుక మనకి అతను ఎస్ నేను కౌన్సిలింగ్కి తీసుకుంటాను, నేను మారుతాను, నేను ఐ విల్ వర్క్ ఆన్ మై సెల్ఫ్ అని అనుకున్నప్పుడు ఎస్ మనము కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతాయి. మరి కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే

0: ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటి, దానికి కోపింగ్ స్ట్రాటజీ, ఒకవేళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దానికి వాళ్ళంతల వాళ్ళకి, ఎందుకంటే ప్రతి మనిషిలో ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్, మనకు కొన్ని కోపింగ్ మెకానిజం ఉంటుంది, అది మీలో కూడా ఉంది అని గుర్తించి చెప్పడం, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ స్టోరీస్ చెప్పడం వాళ్ళకు మనోధైర్యం పెంచడం, ఇవన్నీ కౌన్సిలింగ్లో జరుగుతాయి. చాలా సందర్భాల్లో కౌన్సిలింగ్లో వాళ్ళు మారడం జరుగుతుంది, కానీ ఇంకొంచెం సివియారిటీ ఉన్నప్పుడు కౌన్సిలర్స్ కూడా, ఎన్ని మెడికేషన్ అవసరం ఉన్నా ఇంకా సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం ఉన్నా రిఫర్ చేయడం జరుగుతుంది.
1: ఆత్మహత్యల నివారణ కోసం మన ప్రభుత్వ పరంగా అందిస్తున్న సేవలు ఏమైనా ఉన్నాయా? అట్లానే ఎన్జిఓస్, వాలంటీ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా సహాయపడతాయి? ఆ సేవలు మనం ఎలా అందుకోవాలి?
0: ఇండియన్ గవర్నమెంట్ అండి మనకి టెలిమానస్ అని ఒక హెల్ప్ లైన్ పెట్టారు. ఆ టెలిమానస్ నంబర్ ఏంటంటే 1800-891-4416. ఇది 24 అవర్స్, ఎస్పెషల్లీ ఇది మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ లాంగ్వేజ్ పరంగా కూడా, తెలుగు వాళ్ళు చేస్తే తెలుగులో ఆన్సర్ చేయడం జరుగుతుంది, హిందీ వాళ్ళు అలా రీడైరెక్ట్ చేసి, ఇది నేషనల్ వైడ్ ఉన్నదన్నమాట. సో వీ హ్యావ్ దోస్ సర్వీసెస్ ఫ్రమ్ గవర్నమెంట్. తర్వాత ఎన్జిఓస్ అంటే రోష్ని పరంగా, రోష్ని అన్నది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఇది 28 ఇయర్స్ ప్లస్ అనమాట, అంటే అప్రాక్సిమేట్లీ 3 డికేడ్స్ నుంచి ఈ సూసైడ్ ఇంటర్వెన్షన్స్ మీద పనిచేస్తుంది అనమాట. సో రోష్ని ఆల్సో హ్యావ్ 2 హెల్ప్లైన్ నంబర్స్, 814-20-20033, ఇంకొకటి 814-20-20044. మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అన్ని రోజులు పనిచేస్తుంది. కాల్ చేసినప్పుడు ఆ కాలర్ని మేము జడ్జ్ చేయము, అండ్ వాళ్ళు ఏది మాట్లాడినా గోప్యంగా ఉంచడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది.
1: మీ ఉద్దేశంలో ఇంకా ప్రభుత్వం ఏం చేయొచ్చు ఈ ఆత్మహత్యల నివారణ కోసం?
0: ఇంకెక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రమోట్ చేయాలి. ఈవెన్ సెలబ్రిటీస్ కానీ, ఎవరైతే చాలా ఫేమస్ ఉన్నారో వాళ్ళ చేత ఎందుకు, కానీ ఈ మెంటల్ హెల్త్ గురించి ఆల్రెడీ చాలామంది మాట్లాడుతూనే ఉన్నా కూడా ఇంకా మనకు
1: అంత విస్తృతంగా లేదు,
0: విస్తృతంగా లేదు. కొంతమంది మాట్లాడడం ద్వారా ఎస్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఇది చాలా, ఇండియా కోట్లాది ప్రజలు ఉన్నారు కదా, మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది.
1: జీవితం అంటే కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. అన్నిటినీ తీసుకొని తట్టుకోగలిగిన వాడే ఒక పరిపూర్ణ మనిషి. మీరు ఇలా, నా జీవితం ఇంకా నాకు అక్కర్లేదు, చాలా అమూల్యమైన మీ ప్రాణము మీకు ఏ విలువ లేనిది అనిపిస్తుంటే, ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు ఆకాశవాణి ద్వారా మీ అందరికీ చెప్తుంది ఒకటే, 24 గంటలు మీకోసం టెలిమానస్ 14416 అనే నంబరు, 1800-891-4416 అనే నంబరు, రోషిణి ఎన్జిఓ ద్వారా 814-20-20033, 814-20-20044, ఇటువంటి అనేక హెల్ప్ లైన్స్ ఆధారంగా మీకోసం ఒక మనిషి ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు మీ బాధను విని మీకు సహాయం చేయడానికి. ఈ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్, ఆత్మహత్యల గురించి దృక్పథాన్ని మార్చాలి అనే ఒక స్లోగన్తో మనందరం ఈ సమస్య గురించి అందరికీ చెప్దాము, అవేర్నెస్ చేద్దాము. సుచిత్ర నీలం గారు, ఇటువంటి చాలా ముఖ్యమైన సమస్య గురించి మా శ్రోతలకు ఎన్నో విషయాలు చెప్పారు. ఇలానే మీ సేవలు కొనసాగించాలని ఆశిస్తూ ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆత్మహత్య గురించి మన ఆలోచన విధానం మారాలి అనే అంశం గురించి సైకాలజిస్ట్ సుచిత్ర నీలం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని.

జనరంజని కార్యక్రమంలో మొదటగా జై చిరంజీవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం కోరిన శ్రోతలు పద్మారావు నగర్ నుండి శేషు రాజు విజయ రియాజ్. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324085522 నంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తరువాతి పాటని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుండి, సుజాత ఆర్, గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్, బెంగళూరు నుంచి. వీరు కోరుతున్నారు కిరాయి కోటిగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన పాట, వేటూరి సుందర్రామూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:43. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. మీకు నచ్చిన పాటని మీరు వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరును జత చర్చి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటను మేము వినిపిస్తాం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కోకిలమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం. కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పడన నుండి అప్పలరాజు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, వీరి కోసం ఈ పాట.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. వాట్సాప్ ద్వారా మీరు కూడా మీ రిక్వెస్ట్ ని పంపించవచ్చు 0402324082 నెంబర్కి. ఇప్పుడు తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. ఆరుద్ర సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కంపోజ్ చేశారు. ఈ పాటని కోరిన శ్రోతలు కాచిగూడ నుండి వీరేందర్, మీనాక్షి, చామంతి, చందన, నిఖిల్, దేవాంశి, రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, పుట్టుపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, హైదరాబాద్ బిఎన్ రెడ్డినగర్ నుండి మౌనిక బాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తరువాతి పాట ఛాలెంజ్ చిత్రం నుంచి. కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. మళ్ళీ ఇదే పాటను వినిపిస్తున్నాం. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి. పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్య, రాణి, అశ్వి, శంకరమ్మ, వీరి కోసం ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరింతవరకు జనరంజని శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన పాటలు విన్నారు. తిరిగి 8:15 లేఖలు ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని. శ్రోతలు లేఖలు, ఈమెయిల్స్ ద్వారా కూరిన పాటలు వింటారు. ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి ప్రముఖ జర్నల్ సర్జన్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లో ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 232408522, 232408523, 295505923 నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

సుశీల ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్, విలాస్ నగర్ విలేజ్ బూయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి కోరుతున్నారు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు లేఖలు మరియు ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు జనరంజనిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. కోరిన శ్రోతలు జాపా భూమేశ్వర్ వెల్దుర్తి జగిత్యాల డిస్టిక్ నుండి.

జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనే మాటలు. ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా గానీ ఈమెయిల్స్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hellovividbharati@gmail.com. స్పెల్లింగ్ HELLOVIVIDH BHARATIHYD@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:31. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాత

భక్తి పాట గరాణముగుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ ఆలపించిన పాట. ఈ అద్భుతమైన పాటకి సంగీతం అందించింది ఎంఎం కీరవాణి. మరి కోరిన శ్రోతలు నరసింహాచారి, రాజీవ్ గృహకల్ప, సూరారం హైదరాబాద్ నుంచి.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది. గట్ అంటే నథింగ్ బట్ కడుపు లేదా పొట్ట. మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 232408852, 232408853, 295509923 నంబర్లకి కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
0: Srotalu lekalu emails dwara korina paatalu vintunnaru janaranjanilo. Janaranjanilo meeru kuda lekalu pampinchali ledha email cheyali anukunte maa address Vivid Bharati FM 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ హలో వివిద్ భారతి hyd@gmail.com. స్పెల్లింగ్ hellovividhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించవచ్చు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది అలీబాబా 40 దొంగలు. చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఘంటసాల సంగీతం. కోరిన శ్రోతలు వనమా శంకర్, శ్రీ సాయిపురి కాలనీ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ నుండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: సమయం 8:45 అవుతుంది. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాతి పాట మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి భానుమతి వాణి జయరాం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. ఇప్పుడు మేరీమాత చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు. యానిసిటీ సాహిత్యానికి దేవరాజన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరొకసారి మీకు గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్షకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి డాక్టర్ సుజీత్ కుమార్ గారితో డైరెక్ట్గా మీరు మాట్లాడి మీ సందేహాలని క్లియర్ చేసుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి, ఎస్టీడి కూడా అనమాట 040, దాన్ని జత చేసి 2324085252 2324085253, మరొక నెంబర్ 2955092 3. ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు స్వప్న చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట దాసరి నారాయణరావు, సాహిత్యానికి సత్యం సంగీతం. మరి ఈ పాటను కోరింది శ్యామల ప్రకాష్, చిన్న తిరుపతి, కర్ణాటక నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు తెలంగాణ శాసనసభ నాలుగవ రోజుకు చేరుకుంది. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు 2026ను మంత్రి దనసరి అనసూయ సీతక్క సభ ముందు ఉంచుతారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం కోసం ప్రవేశపెడతారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ వంటి వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. సముద్ర సమిష్టి భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయం లేని సముద్ర వాణిజ్య అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ గోల్డెన్ మైల్ ఈ వేలాలకు రికార్డు స్థాయి స్పందన లభించింది.

కాపేట్లోని గోల్డెన్ మైల్ సైట్ ఒకటిలో 0.70 ఎకరాల ప్లాట్కు ఎకరాకు అత్యధిక బిడ్ 115 కోట్ల రూపాయలుగా నమోదైంది. నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17కు ఒకే బిడ్ దాఖలు కాగా అది ఎకరాకు 120 కోట్ల రూపాయలుగా నమోదైంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 15వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు దేశంలోనే తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల బీమాను 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రతిరోజు 10 లక్షల లడ్డూలు, 3000 పోలీసులు, 2500 భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా అత్తారింటికి దారిది చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ఎం వెంకటేష్ నందిపేట నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, సిద్ధులు శారద పూజ మనోజ్, రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం, జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి నుండి రామకృష్ణారెడ్డి ఆర్యన్ శిల్ప హరీష్ కర్ణాటక రాష్ట్రం నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085329 2955 2952 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి డాక్టర్ గారిని నేరుగా సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఖుషి చిత్రం నుంచి హేషిమ్ అబ్దుల్ వహాబ్ పాడిన పాట శివ నిర్వాణ. సాహిత్యానికి హేషిమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు. జిబ్లక్పల్లి నుండి చిక్కా చక్రపాణి, చందన. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రోజీతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ పాట గీతా గోవిందం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట. అనంత శ్రీరామ్ సాహిత్యానికి, గోపీసుందర్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్న భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినత, అనీష్, సాత్విక మరియు వారి కుటుంబ సభ్యుల కోసం. అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్, ఇబ్రహీంపట్నం ఆదిబట్ల నుండి కరాడి గోపికిషన్, ఉమావతి.

సీను వేణు కృష్ణ, వేణి చందు రావూర్ నుంచి, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, వీరందరి కోసం ఈ పాట.

ఆహారం అంటే అందరికీ ఇష్టం, తినకుండా ఎవరూ ఉండలేరు. కానీ మనం తీసుకున్న ఆహారం మన ఒంటికి పడుతుందా లేదా అనేది మన పొట్ట చెబుతుంది. ఇది నీకు పడుతుంది లేదా ఇది నీకు పడట్లేదు, ఇది తిన్నప్పుడు నీ లోపల ఈ క్రియ జరుగుతుంది అని. కానీ మనం దాన్ని ఎప్పుడూ పట్టించుకోము. ఏది తినాలనిపిస్తే అది తినే

0: చేస్తూ ఉంటాం. కానీ మీ గట్ మీకేం చెబుతుంది అనే విషయాన్ని మీరు వినాలి. ఈరోజు హలో డాక్టర్ కార్యక్రమంలో అదే విషయాన్ని మాట్లాడబోతున్నారు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252, 2324085353, 2955592 నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారిని మీ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నేను శైలజ చిత్రం నుంచి పృథ్వీచంద్ర ఆలపించిన పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ కాశీబుగ్గ వాస్తవ్యులైన నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద. మేడ్చల్ డిస్టిక్ట్ నుండి నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, నిత్యాంజలి. వీరందరి కోసం నేను శైలజ చిత్ర నుంచి ఈ పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు లౌక్యం చిత్రం నుంచి ధనుంజయ్ రమ్య బెహ్రా పాడిన పాట వచ్చేస్తుంది. రామజోగే శాస్త్రి సాహిత్యానికి అరూప్ రూబెన్స్ సంగీతం. ఈ పాటని వినిపిస్తున్న నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ వీళ్ళు ములకపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత, అలాగే చంటి, చందన, జయంత్, మాన్యత వీరు లాల్ దర్వాజ నుంచి మనకు మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా నుండి నరేంద్ర గీతామాధురి పాడిన పాట, భాస్కర్ భట్ల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం అర్బన్ కాలనీ శ్రోతలైనటువంటి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ కోసం, అలాగే విద్వాన్ వరలక్ష్మి, వేదవతి, వాసు, వాసుదేవ, రాధిక, వెంకట్, తేజ, సృజన, చందన్, ఆర్కే బీచ్ రోడ్, వైజాగ్ నుండి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, కొండ, పవన్ కుమార్ ఓల్డ్ అల్వాల్ నుంచి కోరుతున్నారు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు అంశం ఏంటంటే మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252, 2324085853, 2955092 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది RX100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ శ్రోతలైనటువంటి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరు వరంగల్ వాస్తవ్యులు. నిజామాబాద్ నుండి నిహారిక, అరుణ, రాజేందర్. అదే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడ నుండి దివాకర్, విమల, యష్ణ, త్రివోద. నిజామాబాద్ నుండి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముఖ్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ సాకిర్, మహమ్మద్ ఫజీల్ కోసం మీ అందరి కోసం ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో పుష్పాటు చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల కోసం. అలాగే సాఫియా, అథియా, ఫారూక్, అర్హాన్ సంతోష్ నగర్ నుండి, నిజామాబాద్ జాన్కంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, జి శ్రీనివాస్, మమత, భువన, రమ మలక్పేట నుండి, వీరందరి కోసం ఈ పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ సాదికా పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుండి, కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, తుకారాం గేట్ నుండి గోపీనాథ్, పల్లవి, కుశల్ కుమార్, రాజ్కుమార్, కొమ్మాల గ్రామం నుండి ఊరగొండ సాంబయ్య, మహమ్మద్ ఖలీల్, తిరుమలేష్, గడ్డం సాంబయ్య, ఈర్ల వెంకటనారాయణ, పొన్నం వంశీ, పిట్టల సాంబయ్య, కొమ్మడి రాజేష్, బుగ్గల సాంబయ్య, కన్నబోయిన ప్రవీణ్, రాజుపోయిన రాజు, చిట్టే కుమార్, వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి ప్రకృతి రెడ్డి పాడిన పాట సిద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం కోరిన శ్రోతలు రవి అన్నవరం నుండి ఈశ్వర్ విక్రమ్ భాగ్యశ్రీ బుజ్జాయి సహేజ్ సత్యవతి శ్రీధర్ రాజేశ్వరి సంపూర్ణ వేణు అమోఘ్ అక్షర చాణక్య వనజ మధు వంశీ సౌమ్య వీరందరూ టెక్సాస్ యుఎస్ఏ నుండి కోరారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో స్పీకర్, శాసన మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆయా అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు. సికింద్రాబాద్ కాజీపేట్ మధ్య మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2,418 కోట్ల రూపాయలతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ లైన్ వల్ల రైళ్ల ట్రాఫిక్ తగ్గి సమయపాలన మెరుగుపడ్డంతో పాటు సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకు రవాణా అదనంగా సాధ్యమవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నెంబర్ 87/122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నెంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని బోర్డు కోరింది. ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్లను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్టైఫండ్ పెంచలేదని, ఇప్పుడు అల్లోపతి మెడికోలతో సమానంగా పెంచడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, గతంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ

0: దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలివారిన పాట మధురామృతమే. తెలుగు పాటకు సిరివెన్నెల అద్దారాయన. సినీ గీత రచయిత మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. ఆయన కలం నుంచి జాలివారిన పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఆదిభిక్షపు వాడినేమి కోరేది అంటూ అతని దగ్గర బూడిది తప్ప ఏముందని తొలి సినిమాలోనే వైరాగ్యాన్ని కూడా తన కలంలో పలికించారు సిరివెన్నెల. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందవేసిన చెయ్యి. నిగ్గతీసు అడుగు అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కల నుంచి పురుడుపోసుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకు వస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి. కళా తపస్వికే విశ్వనాథ్ అందించిన తొలి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు సినిమా పాటకు కొత్త సబగులు అద్దారు సీతారామ శాస్త్రి. సందర్భం ఎలాంటిదైనా తన సాహిత్యంతో ఆ పాటకు వన్న తీసుకొచ్చేవారు. భరతవేదముగా నిరతనాట్యముగా కదిలిన పదమది ఈశా అంటూ ఆయన కలం కదిలితే నర్తించే పాదంతో పాటు ఈశ్వరుని కూడా నాట్యం చేయించేవారు సిరివెన్నెల.

0: సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను, జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతం అంటే ప్రతి ఇంట అదొక సుప్రభాత గీతం, సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించని ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అది సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటలు పూదండలు కట్టి తెలుగు భాషకు నీరాజనాలందించిన వారు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంట నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక.
1: గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల గురించి. క్లాసు రూమ్లో తపస్సు చేయట వేస్ట్రా గురు అంటూ కాలేజీ యువకుడిగా సందడి చేసిన, జాణవులే నెరజాణవులే అంటూ పడుచు పిల్లలతో మెలోడీ ఆటలాడించిన సిరివెన్నెలకే సొంతం, అక్షరాలను ఆయుధాలుగా మలిచి సమాజానికి పట్టిన నిర్లక్ష్యపు నిద్రమత్తును వదిలించిన వారాయన. మెలోడీ, క్లాస్, మాస్, రాక్, అచ్చదెనుగు సాంప్రదాయ గీతం ఇలా పాట ఏదైనా సరే సిరివెన్నెల చేతిలో పడితే వెండితెరపై పండు వెన్నెలు కురిపించాల్సింది. అదే ఆయన ప్రత్యేకత.

తన సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల. పాట పాటకు తన ఆలోచన రూపాన్ని కలం పదును పెంచుకుని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్య స్థాయిని పెంచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన పాటల ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి పయనమైన ఆయన రచించిన పాటలు ఎప్పుడూ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.

0: नेपाल में आई भीषण बाढ़ के मद्देनजर भारत ने मानवीय सहायता तेज करते हुए 130 टन से अधिक राहत सामग्री भेजी है। भारत ने खोज बचाव और फॉरेंसिक अभियानों में सहयोग के लिए 54 विशेषज्ञ कर्मियों को भी तैनात किया है। नेपाल स्थित भारतीय दूतावास ने कल बताया कि 35 टन राहत और बचाव सामग्री लेकर भारतीय वायुसेना का 8वां विमान काठमांडू पहुंचा। तमिलनाडु में मदुरंतकम और धरपुरम आरक्षित विधानसभा सीटों के लिए उपचुनाव 6 अक्टूबर को होगा। नामांकन दाखिल करने की अंतिम तिथि इस महीने की 16 तारीख है। नामांकन वापस लेने की अंतिम तिथि 19 तारीख है। महिला एशिया कप क्रिकेट के पहले सेमीफाइनल में आज भारत का सामना बांग्लादेश से होगा। ये मैच शाम 8 बजे दुबई अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में खेला जाएगा। वहीं दूसरे सेमीफाइनल में कल श्रीलंका और पाकिस्तान आमने सामने होंगे। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज दोपहर के कारोबार में गिरावट दर्ज की गई। ताजा समाचार मिलने तक सेंसेक्स 43 अंक गिरकर 74,722 जबकि निफ्टी 21 अंक गिरकर 23,411 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, దీని గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324 0852 2324 0853 మరో నెంబర్ 2955 0923 ఈ నెంబర్లకి కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడచ్చు.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై మీట్ ద స్టార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. ఉన్నది ఒకటే జిందగీ. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి, సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్లాలి. మనం పుట్టినప్పటి నుంచి లైఫ్లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం కదా, కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసుండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకొని లేనిపోని నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంతమంది. అంతేకాదు, చిన్నపాటి విషయాలకి ఆత్మహత్యల వరకు వెళ్లి నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే.

విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీలేక కొంతమంది ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని, ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సహకారంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన 2003 నుంచి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6

0: పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అధ్యయనాల ప్రకారం ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అని పదే పదే ఆత్మహత్య గురించి మాట్లాడతారో, తమకు తామే హాని చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, వారిలో ఆత్మహత్య ఆలోచనలుంటాయట. ఇలాంటి ఆలోచనలో ఉన్నవారు ఓ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కష్టాలతో ఎన్నోసార్లు ఏడ్చుంటారు, ఎన్నోసార్లు సంతోషంతో నవ్వుకుని కూడా ఉంటారు. ఇందులో ఏదీ శాశ్వతం కాదు కదా. అవన్నీ దాటుకుని మీరు ఇక్కడ దాకా వచ్చారు. అదేవిధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టం కూడా శాశ్వతం కాదు. అది కూడా జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్. తప్పకుండా అది కూడా తొలగిపోతుంది, మళ్ళీ మీ జీవితం పూదోటగా మారుతుంది కదా. మరి చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కొయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.

0: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై. యే హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. సాత్ హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి ఫోర్ లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ ఫోర్ లైనింగ్ హో చుకే హై.
1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్ పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: $100,000 Indian rupees, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over $100,000 Indian rupees.
1: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న

0: రెండు మూడు రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402240083, 2324085, 2324085, మరో నెంబర్ 2955092 3. ఈ నెంబర్లకి ఫోన్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడచ్చు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: మీరు విన్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: సమాజంలో అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా

రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాతృఫణి కుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లు పెంచింది. వార్తల వివరంగా. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి 4వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ 4వ సవరణ బిల్లుపై శాసనసభలో ఈరోజు చర్చ కొనసాగనుంది. 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఉభయ సభలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే అసెంబ్లీలో స్పీకర్, మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలంగాణ శాసనసభ 4వ రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయటం లేదని స్పష్టం చేశారు. ఏఏఎస్ 153 ప్రమాణాల ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి కాదని, ప్రస్తుతం కార్పొరేషన్ నడిపే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సంస్థ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడతామన్నారు. శాసనమండలిలో దివ్యాంగుల పెన్షన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం 466,351 మంది వికలాంగ పెన్షన్లు అందిస్తోందని, కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 123,199 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవి వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని, ఛాతస్థాయి పరిశీలన పూర్తయ్యాకే పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అనర్హులకు మంజూరైన పెన్షన్లను గుర్తించి తొలగిస్తున్నామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఐ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని అస్కీలో ఎన్ఎఫ్ఐ సిఐ తెలంగాణ సమాచార కమిషన్ నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కార సంఖ్య కాదు, పాలనలో పెరిగిన పారదర్శకతే విజయానికి కొలమానమని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ను షాట్గా చూపి సీఎం సభలో మాట్లాడారని, అకౌంట్ను నడిపేది కాంగ్రెస్ పార్టీ అయ్యానని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసిన అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదవటం దౌర్భాగ్య పరిస్థితి అని, దీనిపై తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగటం భారత ప్రజాస్వామ్య గొప్పతనమేనని, తన జీవితంలో ఏనాడు అసెంబ్లీ వెల్లోకి అడుగుపెట్టలేదని, సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరు కాలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై అనవసర విమర్శలు తగదని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నంబర్ 87, 122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నంబర్ 129 ద్వారా అదనంగా

0: మూడేళ్లు సడలింపించినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ అగ్నిమాపక జైళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణ నివాళులర్పించారు. గడీల పాలనకు దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భారతలక్ష్మి ఆకాశవాణితో చెప్పారు.
1: ఈ నెల 12వ తారీఖున మన జిల్లా కోర్టులో గాని ఆర్మూరు బోధన కోర్టులో డిస్టిక్ వైడ్ గా కూడా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతా ఉంది. దానిలో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కానీ ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ అన్ని కూడా మనం సెటిల్ చేయడం జరుగుతా ఉంది. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.
0: ఈ నెల 12వ తేదీన జనగామ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వైస్ చైర్పర్సన్ బి ప్రతిమ తెలిపారు. క్రిమినల్, కుటుంబ తగాదా, డబుల్ రికవరీ, యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా న్యూ సాయంపేట జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్తో సహా పలు ప్రాంతాల్లో కూడా చాకలైలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగ మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. జీవించి సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ కె పూర్ణం చందర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికులకు గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బావాయిపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వీబీసీ రామ్జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ ఫండ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి ముండయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్పీ పరిశోష్ పంకజ్తో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు పోషణ్ మాహ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రేమీల తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ వ్యూస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 3 నెలల పాటు పొలం పనులు చేసి అలసిపోయిన ఎడ్లకు ప్రత్యేక అలంకరణ చేసి ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది.

0: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం 26 మంది నేతలను వివిధ జిల్లాలకు అధికార ప్రతినిధులుగా పిసిసి నియమించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మరో 3 ఏళ్ల పాటు పెంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్.
2: దింతికి పప్ప దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దింతికి పప్ప.

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324052, 0402324853, మరో నెంబర్ 2955092923. ఈ నెంబర్లకి ఫోన్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడచ్చు ఈ మధ్యాహ్నం 2:15. మీరు వింటున్నారు షో టైం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? క్వశ్చన్ మరోసారి, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324085 నెంబర్కి, వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి అని. చాలామంది ఆన్సర్ చెప్పారు, చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను కదా. ఆన్సర్ వచ్చి మృత సముద్రం. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు దోనాల బాలరాజు హైదరాబాద్ వనసలిపురం నుంచి, అలాగే నందిపేట నుంచి నరేష్, రాజన్న సిరిసిల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, బెల్లంపల్లి నుంచి సంతోష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, మోతీనగర్ నుంచి శివబాబు, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, పంతాడి శ్రీనివాసరావు మోరిపాల నుంచి

మీరు విన్నారు షో టైమ్. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? క్వశ్చన్ మరోసారి, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ చేయండి 0402324082.

మీరు వింటున్నారు షో టైం. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడిగాను కదా, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని. ఆన్సర్ వచ్చి ప్యారిస్. ఫ్యాన్స్ చాలామంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కుక్కట్పల్లి నుంచి శేషు, కామారెడ్డి నుంచి సరస్వతి, హైదరాబాద్ నుంచి సుభాషిణి, వనసలిపురి నుంచి దోనాల బాలరాజు, పుట్టపాక నుంచి భావని వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, నెమ్మది నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పెడనా నుంచి కనకారావు, హుజూరాబాద్ నుంచి గట్టన్న, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, నిర్మల్ నుంచి సాయి, అనంతపురం నుంచి నాగార్జున, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్, సుల్తాన్ షాహీ నుంచి కవిత, పుట్టపాక నుంచి తిరుమలయ్య, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, నిజామాబాద్ రాంపు నుంచి రాజేంద్ర ప్రసాద్, నల్గొండ నుంచి ఉపేంద్రాచారి, ఇంకా అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా నిజామాబాద్ నుంచి జనకంపేట నుంచి చిలుకా నారాయణ, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, హుజూరాబాద్ నుంచి యువరాజ్ రెడ్డి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, కనాజిగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి? ఆన్సర్ చేయండి 0402324082 ఈ నెంబర్కి. వాట్సాప్ మెసేజ్ చేసేయండి. క్వశ్చన్ మరోసారి, 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి?

షో టైంలో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, 2026 ఫిఫా వరల్డ్ కప్లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయని, 48 అన్నమాట ఆన్సర్ వచ్చి. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎద్దుమైలర్ నుంచి బాలకృష్ణ, హైదరాబాద్ నుంచి రంగా, ఆర్మూర్ నుంచి రాధా, వనసిలిపు నుంచి దోనాల బాలరాజు, కడప నుంచి దస్తగిరి, బెల్లంపల్లి నుంచి వెంకన్న, మైలారం నుంచి రతన్, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చక్రంపల్లి నుంచి నిహారిక, హుజూరాబాద్ నుంచి మయూరి, వడియంపేట నుంచి నాగార్జున, గీతానగర్ నుంచి జోడపు నాగేశ్వరరావు, గుంటూరు నుంచి శివదాసు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, హుజూరాబాద్ నుంచి ఎర్రన్న, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నరహరి, నిజామాబాద్ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, అలాగే శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నర్సంపేట నుంచి బాలకృష్ణ,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. ఇవాళ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 మరో నెంబర్ 2955-09923. ఈ కార్యక్రమానికి అనుసంధానం శ్రీమతి కే నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. గట్ హెల్త్ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న, వినిపిస్తున్న పదం. నిన్న మొన్నటి వరకు వైద్య ప్రపంచం కూడా పెద్దగా పట్టించుకొని ఈ గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరానికి కావలసిన పోషకాలు గ్రహించడం, వ్యర్థ పదార్థాలను బయటికి పంపడం వంటి అనేక ముఖ్యమైన ప్రక్రియలు ఈ గట్ హెల్త్ ద్వారా జరుగుతాయని ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. సెకండ్ బ్రెయిన్ అని పిలువబడే ఈ గట్కు మెదడు నుంచి కాళ్ల గోళ్ల వరకు ఎలాంటి సంబంధం ఉంది, మన శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదని, శరీరంలో దాదాపు 70% రోగ నిరోధక శక్తిని పెంచడానికి మన పేగులే కేంద్రంగా ఉంటాయని, పేగులు బలహీన పడితే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉందని డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఈ గట్ హెల్త్ దెబ్బతినడానికి కారణమేంటి, ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని మనం పాటించాలి అనే విషయాలు మనం డాక్టర్ సుజిత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-5923 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ సుజిత్ గారు.
4: నమస్తే అండి.
3: సుజిత్ గారు, గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు ఈ మధ్య ఇంత ప్రాచుర్యంలో ఉండడానికి కారణమేంటి, మన ఆరోగ్యానికి గట్ ఎందుకు ముఖ్యమైంది?
4: బేసిక్గా గట్ అంటే మనం మౌత్ నుంచి తీసుకొని, నోటి నుండి తీసుకొని, అన్నవాహిక, కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, రక్తం, యానల్ కెనాల్, ఇక్కడ దాకా కూడా మనం గట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, ఇవన్నీ కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, ఎయిడ్ చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం గట్ హెల్త్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మారుతున్న ఆహార పద్ధతుల వల్ల, ఇప్పుడు ఏది పడితే అది తింటున్నారు, అది హెల్తీయా అన్హెల్తీయా ఆలోచించట్లేదు. అండ్ మారుతున్న జీవన విధానం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల కూడా ఈ గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవ్వడం చూస్తున్నాము. 10 మందిలో తీసుకుంటే 4 or 5 ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ అసిడిటీ, ఏదో ఒక కడుపులో గ్యాస్ ప్రాబ్లం అనో, లేదా మలబద్ధకం అనో, లేదా ఈ మధ్యలో 10 మందిలో చేసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం.
3: అంటే ఇప్పుడు మనము తరచుగా గ్యాస్ అని, కడుపుబ్బరం లాంటి సమస్యలు, అలాగే అసిడిటీ, మలబద్ధకం, విరోచనాలు వంటి సమస్యలు గట్ హెల్త్ ప్రమాదానికి సంకేతం అంటారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం.
4: ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన మెటబలిజం ఎప్పుడు 6 నుంచి 6 వరకు మంచిగా ఉంటుంది. 6 తర్వాత సన్సెట్తోని మెటబలిజం తగ్గడం మొదలవుతుంది. ఇప్పుడు మారుతున్న ఆహార లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది, చాలామంది బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, లంచ్ కూడా చేస్తే తొందరలో చేస్తున్నారు, డిన్నర్ మాత్రం వాళ్ళు ప్రాపర్గా కూర్చొని ఎంత టైం అయినా పొద్దు నుంచి కష్టపడ్డదానికి ఈవినింగ్ బాగా తిని పడుకుందామని ట్రై చేస్తున్నారు. అయితే మెటబలిజం తక్కువ ఉన్నప్పుడు ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం.
3: సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఆరోగ్యానికి మీరు ప్రధాన కారణాలు చెప్పారు, వీటితో పాటు ఇంకెలాంటి కారణాలు మనం గుర్తించవచ్చు?
4: అలవాట్లు. బేసిక్గా ఇప్పుడు మందు అలవాటు ఉంది, ఆ మందు వల్ల మన లివర్ ఏదైనా కానీ ప్రాసెస్ అయ్యేది లివర్ నుండే. ఎప్పుడైతే మందు తీసుకుంటున్నారో లివర్ వేరే అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మందు ప్రాసెస్ చేయడానికి, ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికే మొత్తం ఎఫర్ట్ అంతా పెడుతుంది. ఆల్కహాల్ ఈజ్ లైక్ ఏ టాక్సిన్, దానివల్ల కూడా లివర్ చెడిపోవడం జరుగుతుంది. అదే

0: అదే కాకుండా ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఎక్కువ అవడం చూస్తున్నాం. ఇంతకుముందు ఆల్కహాల్ ఇండ్యూస్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ఉంది అని అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే, కొన్ని రకాల క్రిములు ఎక్కువ అయిపోవడం వల్ల మందు అలవాటు లేకపోయినా కానీ ఈ తీసుకున్న చెడు ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ సూక్ష్మ క్రిములు ఆ జీవులు వాటి మీద పనిచేసి చిన్న మోతాదులో ఆల్కహాల్ని కడుపులోనే ఉత్పత్తి చేస్తున్నాయి. అది మనకి ఇంటాక్సికేషన్ వచ్చే లెవెల్లో ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వట్లేదు, కాకపోతే దాని ఎఫెక్ట్ అన్నది లివర్ మీద రావడం, కాలేయం మీద రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం తినే ఆహారం వల్ల, మన లోపల ఉండే సూక్ష్మ క్రిముల వల్ల వస్తున్నట్టు తెలుస్తుంది.
1: మీరు వింటున్నారు మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ. ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ సుజిత్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నంబర్లకు కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, మీ బాడీలో గట్ హెల్త్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు రేడియో సౌండ్ తగ్గియాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, సుజిత్ గారు, ఇప్పుడు పేగుల ఆరోగ్యాన్ని గట్ హెల్త్ అని అంటారని మనం అనుకుంటున్నాం. సో ఈ పేగుల ఆరోగ్యంతో పాటు బాడీలో మిగతా పార్ట్స్ని ఈ గట్ అనేది ఎలా ప్రభావితం చేస్తుంది?
0: సరే, నేను చెప్తాను. బేసిక్గా ఇప్పుడు పేగుల గురించే మాట్లాడుకుందాం. మనం ఏం తిన్నా అదే అరగాలి, అది అరిగిన దాని నుంచి వచ్చిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి గట్ మ్యూకోజా ద్వారా అబ్జర్బ్ అవుతుంది. సో గట్ మ్యూకోజా బాగా పనిచేస్తున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ మ్యూకోజా డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు ఈ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఇప్పుడు విటమిన్స్ అన్నవి బాడీలో కోఎంజైమ్స్ లాగా, అంటే ఏ ప్రక్రియ జరగాలన్నా ఇవి ఉంటే ఆ ప్రక్రియలు జరుగుతాయి, లేదంటే అవి జరగవు. సో ఇవి ఎప్పుడైతే తగ్గిపోతుంది ఉన్నాయో బాడీలో ఉన్న అన్ని ప్రాసెసెస్ కూడా చాలా మటుకు ఆగిపోవడం జరుగుతుంది. సో బాడీ ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంది, ప్రతి అవయవం మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది, అవి పనిచేయాలన్నా వాటికి కావాల్సిన ఫ్యూయల్ అన్నది దొరకట్లేదు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్.
0: నమస్తే అమ్మా.
2: సార్, మా పాప వయసు వచ్చేసి 17 సంవత్సరాలు సార్.
0: ఓకే అమ్మా.
2: తనకు ఏ తిన్నా మోషన్ అవుతుందని భయం ఒకటి, మోషన్ అవుతుందని ఫీలింగ్ ఉంది సార్, ఏం చేయమంటారు?
0: సి బేసిక్గా ఇవి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇట్లా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి పాపది ఐరన్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. గట్ ఇంకోటి టెన్షన్ ఎక్కువ పడ్డా కానీ గట్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఇప్పుడు మోషన్ ఫ్రీగా పోలేదంటే ఆ రోజు వాళ్ళ మూడ్ బాగుంటుందా? అస్సలు బాగుండదు. అట్లానే టెన్షన్ పడుతున్నారంటే స్ట్రెస్ అన్నది గట్ మీద ఎఫెక్ట్ చూపెట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్, స్ట్రెస్ ఇండ్యూస్ కోలైటిస్ అన్నది తరచుగా వింటున్నాము. సో కొంచెం టెన్షన్ తగ్గేటట్టు చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది జనరలైజ్ యాంగ్జైటీ లాగా ప్రజెంట్ అవుతుంది. చాలామందిలో దానివల్ల కూడా స్ట్రెస్ పెరిగిపోవడం చూస్తున్నాం. ఐరన్ కరెక్ట్ చేసుకుంటే ఇది బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ పడకపోతే, ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు, పెరుగు, పన్నీర్ ఇవి పడకపోతే కూడా కొంతమందిలో ఇవి అవ్వచ్చు. కొంతమందిలో చపాతి పడకపోతే, ఇప్పుడు గ్లూటెన్ ఉంటుంది చపాతీలో, అవి పడకపోతే కూడా ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాలు, పెరుగు, మిల్క్ ప్రోడక్ట్స్, చపాతి, మైదా, మైదాలో కూడా గ్లూటెన్ ఉంటుంది, వీటిని అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. నాన్ వెజిటేరియన్, ఇప్పుడు నాన్ వెజ్ చాలా మటుకు కల్తీగా దొరుకుతుంది కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో వాటికి మీకు జెనెటిక్ అడాప్టబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీ అమ్మ నాన్న తాతలు ఏవైతే తిని పెరిగారో అట్లా ఆ ఫుడ్స్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు సడన్గా ఫుడ్లు చేంజ్ చేయొద్దు, అండ్ ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేయండి.
2: అంటే ఇంకటి కరోనా వ్యాక్సిన్ తర్వాత కూడా ఇది నాకు అనిపిస్తుంది సార్, అట్లా అయ్యిందని.
0: అంతకుముందు
2: పాప బాగానే ఉండేది, మంచిగానే తినేది, ఇప్పుడు కరోనా తర్వాతనే ఇవన్నీ చెప్తుంటాను.
0: అవును, ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఇచ్చిన వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా కానీ బాడీని స్ట్రెస్ కి గురి చేస్తుంది. ఆ స్ట్రెస్ అన్నది కొంతమంది తొందరగా దానిలోంచి బయటకు వస్తారు, కొంతమందికి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లోపల ఒకవేళ విటమిన్స్ కావాల్సినంత లేవు అంటే దాని ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. సో నన్ను అడిగితే ఒకసారి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయించుకొని ఏమేమి కరెక్ట్ ఇంజెక్షన్స్ కావాలో అన్నీ ఇవ్వండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా ఒక 4 నెలలు అయితే ఎట్లాగూ పడుతుంది ఫంక్షనల్ స్టెబిలిటీ.

0: సొసైటీ రావడానికి. సో చూపించుకొని ఒకసారి అన్ని చెక్ చేయించుకొని మీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు మనం ఎలా గుర్తించాలి? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రహమతుల్లా.
2: చెప్పండి రహమతుల్లా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తపల్లి మాట్లాడుతున్నా. కొత్తపల్లి
0: చెప్పండి రహమత్ గారు.
3: సార్ నేను నాకు ఈ మన మోషన్ ఫ్రీ ఉన్నది, ఫ్రీ అవుతలేదు సార్ నాకు.
0: ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ బరువు ఎంత ఉంటారు?
2: హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి సార్? హలో,
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి మాట్లాడుతున్నారు.
2: చెప్పండి యాదగిరి గారు.
4: గేగులు వస్తాయి, కుట్టుకుంటే పడదు మేడం.
0: అదే, నమస్తే అండి. సో బేసిక్గా యాసిడిటీ లాంటివి ఉంటే, టెన్షన్ ఎక్కువ తీసుకునే యాసిడిటీ ఎక్కువ అవుతుంది, ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోయినా యాసిడిటీ ఎక్కువ అవుతుంది. తినే టైంలో మీరు ఏదైనా తింటే తిన్నది అరుగుతుంది, లేదంటే యాసిడ్ మీ కడుపు మీదే పనిచేసి యాసిడిటీ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ తొందరగా తినాలనిపిస్తుంది, కానీ తింటే కడుపు నిండిపోయినట్టు, తేనిపులు ఇవన్నీ అవుతుంటాయి. సో ఒక పద్ధతి అన్నది లేదు అని అర్థం. డయట్రీ డిసిప్లిన్ ఉండాలి, ఏ టైంకి ఏం తింటున్నారు ఫిక్స్ అయి ఉండాలి. ప్రొద్దున టైంలో తినండి, రాత్రి 6:30 తర్వాత సాలిడ్ ఫుడ్ తినకండి. సో ఆహార పద్ధతులు మార్చుకోండి. నేను ఇందాక చెప్పినట్టు పాలు, పెరుగు, చపాతీలు, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కొంచెం ఆపేయండి. తినేది తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినండి, మీకు హెల్ప్ అవుతుంది. కొద్ది వరకు ఏదైనా మందులు వాడాల్సి వస్తే ఒక వారం 10 రోజులు ఏదైనా వాడాల్సి వస్తుంది, మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
2: హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రహమతుల్లా గారు. డాక్టర్ గారు, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి?
0: ఇందాక కాల్ చేశారు కదా, అసిడిటీ ఉంది, తిన్నది అరగట్లేదు, ఆర్ తినబుద్ధి వేయట్లేదు, కడుపు ఉబ్బరంగా ఉంది, సో ఇవన్నీ మలబద్ధకం ఉంది, ఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆకలి వేయట్లేదు, లేజీగా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా దే ఆర్ సైన్స్ ఆఫ్ డిస్టర్బ్డ్ గట్. ఇప్పుడు ఇంకోటి బ్లోటింగ్ అని, తేన్పులు అని అంటున్నారు కదా. సో బేసిక్గా బైల్ జ్యూస్ అన్నది కాలేయం ఉత్పత్తి చేస్తుంది, అది ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ ఉంటుందో డైజెషన్ అనేది కొంచెం కరెక్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనుకున్నాం కదా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫెక్టివ్ బైల్ జ్యూస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్లనే గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం, పిత్తాశయంలో రాళ్ళు రావడం, ఆ తిన్నది అరగకపోవడం, బ్లోటింగ్ రావడం ఇవన్నీ అవుతాయి. చాలాసార్లు ఫ్యాటీ లివర్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడే మనం మందులు తీసుకోవడమో, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడమో, ఆలోచించి తినడమో, గైడెన్స్ తీసుకుంటే ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. గ్రేడ్ 1 అండ్ 2లో అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అశ్రద్ధ చేస్తామో, అది గ్రేడ్ 3కి ఇంకా సిరోసిస్కి, ఎండ్ స్టేజ్ లివర్ డిజీస్కి వెళ్ళిందంటే అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు. పోను ఇట్లా లాస్ట్ స్టేజ్కి వెళ్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచి కేర్ఫుల్గా ఉన్నది బెటర్.
2: హలో,
3: హలో సార్.
2: నమస్తే అండి.
3: నమస్తే.
0: నమస్తే, నమస్తే, చెప్పండి
3: సార్. నాకు మోషన్ ఫ్రీ ఉండే సార్ నాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 టాబ్లెట్స్ చేసుకుంటే నాకు మోషన్ అవుతాను సార్?
0: ఓకే,
3: అది టాబ్లెట్స్ పేరు చెప్తా సార్.
0: ఓకే,
3: బైస్కోడిల్, గ్యాస్ట్రో రెసిస్టెంట్.
0: ఓకే, ఓకే. సీ బేసిక్గా రహమత్ గారు, మీ బరువు ఎంత ఉంటారు?
3: 65 kg.
0: అదే, సీ ఒకటేమో మీ వయసు వల్ల పేగుల్లో చలనం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే పేగులు కదలవు. సో గంటకు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు నడిచిరండి. ఓకే, రెండోది మీ బరువుకి మీ కనీసం 3 లీటర్లు నీళ్లు ప్రతిరోజు తాగాలి. ఓకేనా? ఆ నీళ్లు కూడా ఒకటేసారి లీటర్ లీటర్ తాగితే హెల్ప్ అవ్వదు, గంటకు గ్లాస్ లాగా తీసుకోండి. కొంచెం మెటబలిజం అన్నది పెరుగుతుంది, డైజెషన్కి కూడా అది హెల్ప్ చేస్తుంది, సెల్యులర్ హైడ్రేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇదే కాకుండా మీ బరువుకి మీరు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచు పదార్థాలు ప్రతిరోజు తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్.

0: తీసుకోవాలి.
1: నిష్ఠార్థాలు.
0: అవును, ఆకుకూరలు ఎక్కువ
1: సార్
0: తినండి, బీన్స్ అవి ఎక్కువ తినండి. ఇప్పుడు మీరు ముప్పై
1: అదే
0: గ్రాములు మీకు ఫైబర్ రావాలి అంటే మీరు ఎక్కువ శాతం ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఇప్పుడు మీరు పాలకూర 100 గ్రాములు తింటే మీకు వచ్చేది 3 గ్రాములు మాత్రమే ఫైబర్. కాబట్టి ఆలోచించి అన్నం కన్నా కూర ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ కూర ఎక్కువ ఉండేటట్టు చూసుకొని తినండి,
1: సార్
0: బీన్స్ ఎక్కువ తినండి.
1: ఇంకొక మాట సార్. హలో సార్, హలో.
0: చెప్పండి చెప్పండి.
1: ఇప్పుడు ఈ 2 గోళీలు డైలీ వాడుతున్నారు సార్, ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్ నాకు?
0: అది మీరు ఎవరైతే రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళనే కన్సల్ట్ అవ్వాలి. మేము మిమ్మల్ని ఎగ్జామిన్ చేయకుండా నేను ఏమి చెప్పడానికి ఉండదు, ఓకేనా?
1: సార్
0: అందుకే మందుల విషయంలో మీరు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళతోనే కోఆర్డినేట్ చేసుకోండి. మీరు
1: ఓకే
0: వాటర్
1: సార్
0: తీసుకోవడం, ఫైబర్ తీసుకోవడం ఇంక్రీజ్ చేస్తే మోషన్ ఆటోమేటికలీ ఫ్రీగా రావడం మొదలవుతాయి, వాళ్ళే దాని డోస్ని తగ్గించేసి ఆపేస్తారు.
2: హలో, నమస్తే అండి. మీ పేరు అండి,
1: నమస్కారం
2: ఎక్కడి
1: అండి.
2: నుంచి మాట్లాడుతున్నారు?
1: చౌగాన్ సోమయ్య, కన్నగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా అండి.
2: చెప్పండి సోమయ్య గారు.
1: ముఖ్యంగా ఈ గట్ సమస్యలు, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కొద్దిగా విపులంగా చెప్తారండి డాక్టర్ గారు.
0: అదే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, డిఫెక్టివ్
1: అంటే
0: బైల్
1: మామూలు
0: జూస్.
1: సామాన్య మానవుడు ఎట్లా గుర్తించుకోవాలనేది కొద్దిగా.
0: నమస్తే, ఓకే అండి, ఓకే.
1: ఓకే,
0: సో
1: థ్యాంక్ యూ.
0: ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటే లివర్ క్యాప్సూల్ లోపల ఉంటుంది ఎప్పుడైనా, కానీ ఎప్పుడైతే కాలేయంలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం మొదలవుతుందో క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు కుడి పక్కన పై భాగంలో డొక్కలు అని చెప్తారు చాలామంది, అక్కడ నొప్పి అంటారు. అది తట్టుకోలేకపోతున్నా ఏదో అంటే, వాళ్ళు నొప్పిలా కూడా ఉండదు, ఒక రకమైన బరువు లాగానో ఒక రకమైన డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా బేసిక్ ఏం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండడం, బ్లోటింగ్ రావడము, ఓకే, తిన్నది ప్రాపర్గా అరగకపోవడము. చాలాసార్లు చాలామంది అయితే మోషన్ అన్నది ఆయిల్ లాగా వచ్చేస్తుంది, తేలుతుంది అని చెప్తారు చాలామంది. సో సో అండ్ ఏ టైంలో అంటే ఇవి బేసిక్గా లక్షణాలు ఇవి ఉంటాయి. అయితే అందుకని ఏం చెప్తాము, కొందరికి అందరికీ అన్నీ ఉండాలని లేదు కాబట్టి 30 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఒకసారైనా అల్ట్రాసౌండ్ చేసుకోండి అని చెప్తాం, అల్ట్రాసౌండ్లో తెలుస్తాయి, ఓకేనా?
1: ఇంకొక విషయం, ఆహార పదార్థాలు ఒకవేళ ఇది ఉందని తేలింది అనుకోండి, ఫ్యాటీ లివర్ కానీ ఇది, అది మనం అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు ఏంటి
0: వెరీ గుడ్.
1: తినకూడదు?
0: ఆహార పదార్థాల కన్నా కూడా మీరు గ్రేడ్ 1 ఉంది అంటే 5% మీ బరువు తగ్గితే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 ఉంది, 10% బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బరువు తగ్గడం మీద ఫోకస్ ఉండాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నది హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు బరువులు ఎత్తుతారు కదా, జిమ్కి వెళ్ళి వెయిట్స్ చేస్తారు కదా, ఆ వెయిట్స్ అన్నది స్పెసిఫిక్గా హెల్ప్ అవుతుంది. వారంలో 150 నిమిషాలు కనుక ఈ వెయిట్ ట్రైనింగ్ చేయగలిగితే, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయగలిగితే ఫ్యాటీ లివర్కి హెల్ప్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ తినే ఆహారంలో ఈజీగా అరిగే భోజనం తినండి, లివర్ మీద ఒత్తిడి ఎక్కువ రాకుండా తినాలి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో అవి తింటే లివర్ మీద ఎక్కువ లోడ్ రాకుండా ఉంటుంది. ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయండి, మందు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఆపేయాలి. ఏ టాబ్లెట్ తీసుకున్నా అది లివర్ నుంచే ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఏది తీసుకున్నా కానీ, నొప్పి గోళీలైనా సింపుల్ డోలో అయినా మీ డాక్టర్ గారి సూపర్విజన్లో వాళ్ళు చెప్తేనే తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకోవద్దు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: మేడం నమస్తే అండి.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ప్రవీణ్ రెడ్డి, నర్సంపేట నుంచి మేడం.
2: చెప్పండి ప్రవీణ్ రెడ్డి గారు.
3: మేడం ఇప్పుడు లైవ్ లో వస్తున్నారు,
2: మాట్లాడండి సార్,
0: మాట్లాడండి
2: వింటున్నారు.
0: ప్రవీణ్ గారు చెప్పండి.
3: సార్ నమస్తే సార్.
0: నమస్తే
3: సార్, ఇప్పుడు మనం ప్యాంట్ టాప్ వాడతాం సార్, కడుపులో మంట చేతలే మంట కానీ ప్యాంట్ టాప్ వాడుతున్నాము,
0: అవును.
3: దీనికి సంబంధించి అది కంటిన్యూషన్ వాడితే తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది
0: లేదండి, కంటిన్యూస్ గా వాడొద్దు, కంటిన్యూస్ గా వాడొద్దు. ఎప్పుడు వాడినా కానీ ఒక కోర్స్ లాగా వాడి వారము 10 రోజులు, 4 రోజులు మాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఇవ్వము. ఎప్పుడైతే ఇట్లా ఏళ్ల పొడవుతా తీసుకుంటున్నారో, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 7-8 ఏళ్ళు ఇట్లా తీసుకుంటున్నారంటే ఎముకలు వీక్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ తుంటి ఎముకలు వీక్ అయ్యి కింద పడి అది విరిగినాయంటే అవి అతుక్కునే దానికి నెలలు నెలలు పడుతుంది, బెడ్ రిడెన్ కండిషన్ వస్తుంది. సో ఇవి కంటిన్యూస్గా వాడే మందులు అస్సలు కాదు. కాకపోతే సూపర్విజన్లో సడన్గా ఆపేసే మందులు కూడా కాదు, సూపర్విజన్లో ఉండాలి. రిఫ్లెక్స్ రావద్దు అంటే వీటి డోస్ తగ్గించుకుంటూ ఆపేసేయాలి. నమస్తే అండి.
2: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ అని అంటారు కదా,
0: అవును
2: ఎందుకంటారు?
0: అవును మేడం. బేసిక్గా ఈ సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటాయో, మనం 70 కిలోలు బరువు ఉన్నామంటే సూక్ష్మక్రిముల బరువు ఒక 200 గ్రాములు ఉంటుంది అంతే,
2: ఓకే.
0: కానీ మనం వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇవి మనం సింక్రోనిసిటీ ఎప్పుడైతే ఉంటుందో హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ ఈ గట్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో

0: 95% సెరటోనిన్ అన్నది పొట్ట లోపలే ఉత్పత్తి అవుతుంది, పేగుల లోపలే. ఈ సెరటోనిన్ అన్నది హ్యాపీ హార్మోన్. ఎప్పుడైతే మీ హ్యాపీ హార్మోన్ బాగుంటుందో మీరు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే క్రిములు పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదో సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, వీళ్ళల్లోనే డిప్రెషన్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అట్లాగే మోటివేషన్ హార్మోన్ డోపమీన్ అంటాం కదా, ఆ డోపమీన్ కూడా 50% ఫామ్ అయ్యేది పేగుల్లోనే. సో ఈ డోపమీన్ అన్నది బాగుంటే రివార్డ్ హార్మోన్, వీళ్ళకి మోటివేటెడ్గా ఉంటున్నారు, వీళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు. అయితే ఈ అయితే ఇవి పనిచేయాలి, ఇవన్నీ ఉత్పత్తి అవ్వాలంటే పీచు పదార్థాలు బాగుండాలి. ఈ ఫైబర్ అన్నది మనకు ఫుడ్ కాదు, ఈ ఆర్గనిజమ్స్కి ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫైబర్ బాగా దొరుకుతుందో వాటిని బ్రేక్ డౌన్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అయ్యి అందులోంచి హార్మోన్స్ అన్నీ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఈ గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుంది మనం తీసుకునే యాంటీబయాటిక్ వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల, మందు వల్ల, ఈ రకరకాల చేంజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గట్ బ్యాక్టీరియా అంతా డ్యామేజ్ అయిపోయి అవి వాటికి ఫుడ్ దొరకలేదంటే అవి చనిపోతాయి. మనం ఫైబర్ తప్పించి అన్నీ తింటున్నాం. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాటి సంఖ్య మొత్తం తగ్గిపోయి అవి మనకు హెల్ప్ చేయాలన్నా చేయలేవు, అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు చాలామంది నీళ్లు తాగమంటే ఓన్లీ నీళ్లు తాగుతున్నారు. సో అవి చిన్న పేగులోనే వాటర్ అబ్జార్బ్ అయిపోతుంది, పెద్ద పేగు దాకా అసలు వాటర్ పోదు. సో మనం తీసుకునే ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉందో అది వాటర్ని హోల్డ్ చేసి పెద్ద పేగు దాకా తీసుకెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్ మ్యూకోసా అన్నది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటుంది. అట్లాగే ఈ గట్ బ్యాక్టీరియాని కూడా సపోర్ట్ చేస్తుంది.
1: ఓకే, మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్కి కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, మీ గట్ గురించి కానీ, గట్ సమస్యల గురించి కానీ ఏమన్నా సందేహాలు ఉంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోదా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోదా హాస్పిటల్స్. కాల్ 0404567457.
1: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, మాది వరంగల్ జిల్లా కొమ్మాల గ్రామం. నా పేరు తిరుమలేష్ అండి.
1: మాట్లాడండి తిరుమలేష్ గారు.
4: మేడం అయితే అన్నం తిన్న తర్వాత పుల్లడి బేవులు రావడం జరుగుతుంది మేడం. ఊకే అది ఏంటంటే బాగా బేవులు బాగా వస్తున్నాయి మేడం.
0: ఓకే, సో
4: మళ్ళా మనం రోజుకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తింటాం, సాయంత్రం మనం తినే టైంకు ఫస్ట్ టైం ఇట్లా ముద్ద పెట్టుకోవాలి అసలు జారట్లేదండి.
0: మంద అలవాటు ఏమైనా ఉందా?
4: లేదు లేదండి, అబ్బో అది లేదు. మందు స్మోకింగ్ గుట్కా తాంబాకి ఏమి లేదండి. ఆ పేరు అసలు గుట్కా అసలు ఇటు అవుతుంది అటు అవుతుంది అనిపిస్తుంది. మంచులు తాగితే కొంచెం నిమ్మలగా రాసుకుంటే జీర్ణాశయంలోకి వెళ్ళిపోతా, ఇట్లా చాలా సార్లు ఇబ్బంది అవుతుంది.
0: అదే కొంతమందిలో హయాటస్ హెర్నియా అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అట్లేదన్నా ఉన్నా అవుతుంది. కానీ మీరు చెప్పేయన్నీ కూడా మీ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయే లక్షణాలు చెప్తున్నారు బేసిక్ గా. సో యాసిడ్ అన్నది నియంత్రణలో ఉండాలి అంటే గంటకు ఒకసారి ఏదో ఒకటి తినండి. క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు 4-4 కట్ చేసుకొని తీసుకొని వెళ్ళండి, ఓ డబ్బాలో తీసుకెళ్ళి గంటకు 4 ముక్కలు బాగా నమిలి తినండి. అవి ఆల్కలైన్ ఉంటాయి, తిన్న ప్రతిసారి యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఈ సిమ్టమ్స్ అన్నవి మీకు రాకుండా కొంచెం హెల్ప్ చేయొచ్చు. అండ్ రాత్రి భోజనం తొందరగా తినాలి, నిద్ర బాగుండేటట్టు చూసుకోండి. తినే భోజనం కూడా ఏంటండి, అదే అందుకే కీరా ముక్కలు, దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, క్యారెట్ ముక్కలు ఒక డబ్బాలో పెట్టుకుని తీసుకుని వెళ్ళి గంటకు ఒకసారి బాగా నమిలి తినండి. సో వాటిలో పీచు పదార్థాలు కూడా ఉంటాయి, అవి ఆల్కలైన్ ఉంటాయి కాబట్టి కొంచెం యాసిడిటీ న్యూట్రలైజ్ అయ్యి మీ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కాకుండా ఉంటాయి. రాత్రి తినే భోజనం ఈజీగా అరిగేది తినండి, కొంచెం ఎక్కువ కారంగా ఉండేవి, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్, నాన్ వెజ్, మాంసం లాంటివి అవాయిడ్ చేయండి. ఏదండి పాలు అవాయిడ్ చేయండి, కొంతమందికి పాలు పడకపోతే కూడా ఇట్లా ఎక్కువ అవుతాయి.
4: ఎక్కువ ఈ పాలు

0: అదే కొంచెం మార్చండి, నీళ్లు కూడా బాగా తాగండి.
1: మాకు ఈ మన ఫుడ్ కానీ నీళ్ళు కానీ తీసుకోవడం లేట్ లో ఇట్లా మరి తేగు సతికినట్టుగా ఇట్లా ఏమైతుందా సార్? మరి
0: అదే ఒకసారి పరీక్ష చేసి చూస్తే అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాబ్లం అన్నది తెలుస్తుంది. మీరు ప్రస్తుతానికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు గైడ్ చేస్తారు.
1: ఓసారి ఒక 2-3 గంటల దాకా వాటర్ తీసుకోకుండా పనిలో ఉంటాం సార్, మా అట్లా ఎఫెక్ట్ అయ్యిందని అనిపిస్తుంది.
0: లేదు, తీసుకోవాలి, ఎందుకంటే మీ రెగ్యులర్ సెల్యులర్ హైడ్రేషన్ కరెక్ట్గా ఉండాలి అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నీళ్లు తాగాలి.
1: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను రామాచారపురం భుజనగరం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: చెప్పండి
3: మేడం. ఈ రోజుల్లో చాలా మంది అల్కహాల్ వాడుతున్నారు కదండి, కొన్ని అల్కహాల్ ఒకటి, టుబాకో ఒకటి, కళ్ళు కూడా దాటోళ్ళకి ఇటువంటి, దీనివల్ల ఏమో కొంచెం ఏం ప్రమాదం జరుగుతుంది? నెక్స్ట్ జీవన శైలి గురించి దయచేసి చెప్పండి. ఎన్ని ఫోన్ కాల్ చేసి మాట్లాడతాం.
0: సరే, బేసిక్గా మందు తాగడం వల్ల శరీరం వేరే అన్ని ఆరిగించడం పక్కన పెట్టేసి ఓన్లీ మందుని బయటకు తోయడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకంటే మందు విష పదార్థం లాగా. సో అది ఆ లివర్ అన్నది ఆ ప్రాసెస్ చేసే టైంలో సెల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ సెల్ ఇంజురీ అయింది అన్నప్పుడు ఈ జాండీస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎంత తాగుతున్నారో, ఎన్ని రోజులు బట్టి తాగుతున్నది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక టైంలో ఒక పెగ్ అప్పుడప్పుడు పర్వాలేదని చెప్పారు, ఒక 2 ఏళ్ల కింద ఉన్న గైడ్ లైన్స్ తీసుకు, కానీ ఇప్పుడేం చెప్తున్నారు, ఒక్క ఎంఎల్ తాగినా కానీ లివర్ డ్యామేజ్ అవుతుంది, అస్సలు మంచిది కాదు, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఏది ఎక్కువ పోసుకున్నా, ఒక్క ఎంఎల్ ఉన్నా చాలు. అది లేదు, వాటర్ ఉన్నా మీరు ఎట్లా తాగిన, ఆల్కహాల్ అన్నది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి లివర్ డ్యామేజ్ అయ్యి అది ఒక లెవెల్ దాటి డ్యామేజ్ అయింది అంటే అప్పుడు మీరు ఏం చేసినా లాభం ఉండదు. ఏదండి
2: ఏమన్నారండి క్వశ్చన్?
0: జీవనశైలి అదే అదే బేసిక్గా లివర్ మీద లోడ్ రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఫీడ్స్ ఎక్కువసార్లు తీసుకోవాలి. ఇప్పుడు 70 కిలోలు బరువు ఉన్నారు అంటే రోజు తీసుకునే మాంసకృతిలే 70 గ్రాములు ఉండాలి. అది ఎందుకు? మెయింటెనెన్స్కి. ఒకవేళ కండ పెంచాలి అంటే ఇంకో 35 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి తినే దాంట్లో మీరు అసలు ఎంత మాంసకృతులు తీసుకుంటున్నారు, మీకు సరిపడా ఉన్నాయా లేదా చూడండి. అండ్ 70 కిలోలు బరువు ఉన్నప్పుడు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఏం తింటే దాంట్లోంచి ఎంత పీచు పదార్థాలు వస్తున్నాయో మీకు అవగాహన ఉండాలి. సో దాని ప్రకారంగా 30 గ్రాములు పీచు పదార్థాలు న్యాచురల్గా ఫుడ్లో తీసుకునే ఛాన్సెస్ ఎట్లా తీసుకుంటారో చూసుకోండి. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు తాగితే మెటబలిజం పెరుగుతుంది, బరువు కూడా తగ్గడం మొదలవుతారు. సో ఇదే కాకుండా నిద్ర బాగుండేటట్టు చూసుకోండి. ఇవి ఇవన్నీ ఇంపార్టెంట్. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఇంటి భోజనం తినాలి. ఏదైనా ప్యాకెట్లలో వస్తున్నాయి అన్నవి అవాయిడ్ చేయండి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో. మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ గురించి, గట్ సమస్యలు మీకేమైనా ఉంటే సుజిత్ కుమార్ గారు, ప్రముఖ జనరల్ సర్జన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సుజిత్ కుమార్ గారు, మనం ఇందాక అన్నట్టు మన బాడీలో అన్ని అవయవాలకి గట్టుతో సంబంధం ఉందని మీరు చెప్పారు, అలాగే ఇప్పుడు లిజినెస్ కూడా మీరు ఆన్సర్ చేస్తున్నారు. సో గట్కి అలాగే బ్రెయిన్కి, గట్కి లివర్కి ఉన్న సంబంధం చెప్పారు, గట్కి బ్రెయిన్కి, గట్కి హార్ట్కి, ఇంకా మిగతా మన బాడీలో పార్ట్స్కి ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: సి బేసికలీ ఇది నిద్ర గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైతే సెరటోనిన్ లెవెల్స్ ఉండాల్సినంత ఉండట్లేదో స్లీప్ అన్నది రెగ్యులేట్ అవ్వట్లేదు. వీళ్ళు పడుకున్నా వీళ్ళకి నిద్ర రావట్లేదు. ఒకవేళ ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వట్లేదు, వీళ్ళలో నిద్ర ఉండదు. సి బేసిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలామంది తెలియక ఆడవాళ్ళు, నాకు తెలిసి నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి 5-7 ఏళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకొని, యాంగ్జైటీ ఎక్కువైంది అనుకొని తిరుగుతున్నారు. కానీ యాక్చువల్లీ వీళ్ళల్లో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్ ప్రజెంట్స్ యాజ్ జనరలైజ్ యాంగ్జైటీ. గట్ బాగాలేదు అన్నప్పుడు ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగట్లేదు. సో ఎప్పుడైనా నిద్ర సరిగ్గా ఉండట్లేదు అంటే గట్ గురించి ఆలోచించాలి. గట్ సరిగ్గా లేకపోతే నిద్ర సరిగ్గా ఉండదు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఎంటిటీ ఉంది, టోఫీ అని అంటున్నాం కొత్తది.

అది పాతదే. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు టీఓఎఫ్ఐ, థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్ అని, చూడ్డానికి బక్కగా ఉంటారు కానీ లోపల విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ

0: కణాల లోపలికి తీసుకెళ్తుంది బేసిక్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక శరీరంలో కణాలు అన్నవి 5 ఇయర్స్ వరకు ఎన్నైతే ఉంటాయో అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. తర్వాత కణాలు పెరగవు, కణాల సైజ్ మాత్రం పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 3 కిలోలు బట్టలు పట్టే సూట్ కేస్ తీసుకున్నాం అనుకోండి, 3 కిలోల వరకు కంఫర్టబుల్గా పెట్టగలుగుతాం. కానీ ఇంకా ఎక్కువ బట్టలు పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం, దాని మీద కూర్చోవడమో బరువు ఎక్కువ పెట్టడమో జిప్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇన్సులిన్ అన్న శరీరం ఏం చేస్తుంది, కణాల సైజ్ ఫుల్ అయిపోయింది అన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే బయట నుండి ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎనర్జీని లోపలికి తోయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో కణాలు ఒక సైజ్కి వెళ్ళిన తర్వాత సెంటర్ ఆఫ్ ది సెల్ డ్యామేజ్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇప్పుడు పొట్ట లోపల ఫ్యాట్ జమ అవడం మొదలవుతుంది. ఈ పొట్ట లోపల ఫ్యాట్కి ఒక స్పెసిఫిక్ లక్షణం ఉంటుంది, అంటే ఇది బ్లడ్లో ఉన్న ఇనాక్టివ్ కార్టిసోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కార్టిసాల్ లాగా మార్చేస్తుంది. సో విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు వీళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాము. సో ఒక స్టడీ చేశారు, బేసిక్గా ఒక పెట్టి డిష్లో ఫ్యాట్ సెల్ పెట్టి ఒక డ్రాప్ ఇన్సులిన్ వేశారు, ఇంకో దాంట్లో ఒక డ్రాప్ కార్టిసాల్ వేశారు. సో దాని సైజ్ డబుల్ అయింది. అదే మూడో డిష్ తీసుకొని దాంట్లో రెండు ఇన్సులిన్ కార్టిసాల్ రెండు కలిపేశారు, అప్పుడు ఆ కణం అన్నది 70% పెరిగింది. సో 70 టైమ్స్ ఫ్యాట్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఈ రెండింటి కాంబినేషన్ అంత బ్యాడ్గా ఉంటుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం
1: చెప్పండి.
2: హైదరాబాద్ నుండి మేడం.
1: చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా.
2: నాకు అన్నం తినేటప్పుడు గొంతులా అని వస్తుంది మేడం, కాళ్ళు గుంజుతున్నాయి, తల తిరుగుతుంది. తల అయితే సంవత్సరం అవుతుంది, ఏమైందో ఏమో తక్కువైతలేదు మేడం.
0: సరే, సో బేసిక్గా మీరు చెప్పే లక్షణం అసిడిటీ ఎక్కువైపోతే ఇట్లుండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అది ఓన్లీ అసిడిటీకి మీరు మందులు వాడితే సరిపోదు, ఒకసారి చెకప్ చేయించుకొని ఏ అసలు బాడీ ఎందుకు స్ట్రెస్కి లోన్ అవుతుంది చూసుకోవాలి. మీరు ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయా, తినేది కావాల్సినంత తింటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. సరేనా? అవి మెయిన్. మీకు నేను చెప్పిందంతా అప్పటి నుంచి వింటున్నారు కదమ్మా, అన్నీ అర్థమవుతున్నాయా?
2: వింటున్నా సార్.
0: రాత్రి తొందరగా తినండి, మీకు హెల్ప్ అవుతుంది.
2: ఓకే సార్.
0: ఓకేనా? రైట్.
2: ఓకే, థ్యాంక్ యూ.
1: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు తరచుగా కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, కొన్ని వాడాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి కొంతమందికి, ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి.
0: అవును,
1: అలాంటి వాళ్ళకి కూడా గట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా?
0: ఒక స్టడీ చెప్తుంది క్లిన్నమైసిన్ టాబ్లెట్ ఒక్కటి తీసుకొని ఆ లోపల క్రిములు డ్యామేజ్ అయినాయంటే అవి మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి నెలలు టైం పడుతుంది. ఒక్క కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా కొన్ని ఒక మీ గట్ లోపల ఉన్న బ్యాక్టీరియాని కొన్ని సంవత్స కొన్ని నెలల తరబడి డ్యామేజ్ అయిపోయేటట్టు చేస్తున్నాయి. వాటి సంఖ్య మళ్ళీ పెరగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఫైబర్ కూడా మనం పీచు పదార్థాలు అనుకున్నాం కదా, కొన్ని కొన్ని డైవర్సిటీ ఆఫ్ గట్ మైక్రోబయోటా అన్నది ఉంటుంది. ఒకటే రకం బ్యాక్టీరియా ఉంటాయని కాదు, ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అవి తినే ఫుడ్ కూడా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాలకూర తినే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ఏమో స్పెసిఫిక్గా బ్రాకలీ తినేవి ఉంటాయి. సో సో ఎన్ని రకాల వివిధ రకాల ప్లాంట్స్ మీరు యాడ్ చేసుకోగలిగితే మీరు అన్ని లోపల అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని మీరు పోషించినట్టు అవుతుంది. సో నేను ఒక ఫైబర్ తింటున్నాను కదా, ఈ ఒక టైప్ తినేసి నాకు అన్నీ బాగా అయిపోవాలి అంటే అవ్వదు. సో అందుకే వెరైటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే వారానికి కనీసం 30 రకాల ప్లాంట్స్ని తినమని చెప్తున్నాం.
1: వారానికి 30 రకాల
0: 30 రకాలు. యా,
1: గ్రేట్ సార్. ఇప్పుడు మన శరీరంలో ఆరోగ్యకరమైన గట్ని ఎలా గుర్తించాలి డాక్టర్ గారు?
0: తిన్నది బాగా అరుగుతుంది, కడుపు ఖాళీగా ఉంటుంది. అంటే మీరు తిన్న తర్వాత కడుపుని లోపలికి లాగితే అది లోపలికి వెళ్తుంది అంటే బాగుంది అని అర్థం. ఎప్పుడైతే అది చేయలేకపోతున్నారో ఒకసారి చెక్ చేయించుకోవాలి అని అర్థం. రోజు మోషన్ ఫ్రీగా వెళ్తున్నారు, ఒకటేసారి వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్తున్నారు, గట్ గుడ్ గట్ అని చెప్తాం. అదే తినంగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది, దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్ రాంగ్. సో రోజుకు 3-4 సార్లు మోషన్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఆకలి అవుతుంది, దాట్స్ ఎ గుడ్ సైన్. ఆకలి అవ్వట్లేదు అంటే దాట్స్ సంథింగ్ టు బి ఎవాల్యుయేటెడ్.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. సురేష్.
1: చెప్పండి సురేష్ గారు.
3: మేడం, అది మా పాపకి షుగర్ ఉందండి, షుగర్ ఉండకంలో ఇన్సులిన్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇప్పుడు, దీనివల్ల తగ్గే అవకాశాలు ఉన్నాయా లేకుంటే ఎట్లా ఒకసారి సార్తో మాట్లాడి.
0: అదే సురేష్ గారు, బేసిక్గా ఎంత పాప వయసు?
3: 19 ఇయర్స్.
0: 19. ఎప్పటి నుంచి ఇన్సులిన్ ఇస్తున్నారు?
3: నియర్ అబౌట్ ఒక 2 ఇయర్స్ నుంచి
0: అదే అదే అంటే టైప్ 2 డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు షుగర్ గురించి మీ షుగర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వాడడం వల్ల నష్టం ఏం లేదు, కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఖచ్చితంగా చెక్ చేసుకుని మీ డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి. ఒక్క డోస్ పెట్టి అది కంటిన్యూస్గా అదే డోస్

0: పనిచేస్తుంది అంటే కాదు. సరేనా? అదే మీ డాక్టర్ గారు టెస్ట్ చేసి షుగర్లు ఎట్లా ఉన్నాయన్న దాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తారు ఎంత ఇవ్వాలి అన్నది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే
0: అమ్మా, చెప్పండి.
2: నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది కదా, దాని వల్ల కూడా దీనికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది?
0: అవునమ్మా, థైరాయిడ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ అంటే మీరు టీఎస్హెచ్ ఎక్కువ అంటున్నారు, దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. అట్లా ఉన్నప్పుడు పేగుల్లో చలనం తగ్గిపోవడము, బరువు పెరగడం, మెటబలిజం తగ్గిపోతుంది. బేసిక్గా మనం ఏ రేట్లోనైతే ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తామో అది తగ్గిపోతుంది. సో దానివల్ల వీళ్ళు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే థైరాయిడ్ నార్మల్గా ఉంటుందో వీళ్ళు బరువు కూడా మెయింటైన్ అవుతుంది. కానీ థైరాయిడ్ నార్మల్గా లేదు అన్నప్పుడు బరువు పెరగడమో తగ్గడమో చూస్తూ ఉంటాం. హైపర్ ఉంటే బరువు తగ్గుతారు, హైపో ఉంటే బరువు పెరుగుతారు.
2: ఫైబర్ చెప్పారు, అలాగే ఫుడ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్లో ఏమన్నా ఈ గట్ హెల్త్ గురించి ఎటువంటి ఆయిల్ వాడతారు?
0: అదేమా, అన్ని రకాల ఇప్పుడు గానుగ నూనెలు అని వస్తుంది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మార్చి తీసుకోండి. ఒకటే రకం నూనె ప్రతిసారి కాకుండా నెలకొకసారి మార్చండి. వీటిలో కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక్కసారి నూనె వేడి చేశారు అంటే అది ట్రాన్స్ ఫ్యాట్స్కి కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ మీరు వేరే దానికి వాడొద్దు. అంతే. అండ్ ఎంత మోతాదులో తీసుకుంటున్నారు కూడా చూడండి, మరి అతిగా తీసుకున్న ప్రాబ్లమే, తీసుకోకున్నా ప్రాబ్లమే. ఓకే, మోడరేషన్ ఇస్ ది కీ.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
3: నాకు మేడం అన్నం తిన్న తర్వాత అన్నం డైజెస్ట్ ఫుడ్ డైజెషన్ కాదు, ప్లస్ నిద్ర కూడా రాదు.
0: అదే ఇందాక ఇప్పటిదాకా చెప్పింది అని వింటున్నారు కదమ్మా. సో ఒకసారి ఐరన్ పరీక్ష చేయించుకోండి. రక్తం తక్కువైనా కానీ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ రక్తం ఒంట్లో తగ్గినప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఎక్కువ శాతం ఫోకస్ అంతా హార్ట్ మీద, బ్రెయిన్ మీద మాత్రం పెడుతుంది. సో కాలేయమైనా, క్లోమగ్రంథైనా, జీర్ణ వ్యవస్థ అయినా, ఎవ్రీథింగ్ అన్ని కాంప్రమైజ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. సో కావాల్సిన న్యూట్రిషన్ అన్నది ఉండాలి, ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉంటే దీనిలోంచి బయటపడతారు. ఓకేనమ్మా, నమస్తే.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గట్ హెల్త్ డిస్టర్బ్ అయినట్టు మనకు అర్థమైనప్పుడు మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అంటే కేవలం ఆహార పదార్థాలతోనే మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా, లేకపోతే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకేమన్నా మెడిసిన్స్ కూడా ఉన్నాయా?
0: లేదు, ఇనిషియల్గా అవసరం ఉన్నప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా మందులు ఇస్తాము. కానీ యాక్చువల్లీ మందులు వాడడం ఓన్లీ ఆ టైం బీయింగ్ వరకే. న్యాచురల్గా వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ లోపల డ్యామేజ్ అయిన జీర్ణ అంటే క్రిములు ఏవైతే, సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీస్టోర్ అవ్వడానికి కనీసం 6 వారాలు మినిమం టైం పడుతున్నట్టు తెలుస్తుంది. సో 6 వారాల నుంచి కొన్ని నెలల తర్వాత తరబడి కూడా టైం పట్టవచ్చు. సో ఏం తీసుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా పులిసిన ఆహారం అంటాం కదా, ఇడ్లీ అండ్ దోశ, ఇది పులిసింది బ్యాటర్. సో వాటి వల్ల కూడా గట్ బ్యాక్టీరియా అనేది రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కర్డ్ పెరుగు తింటాం, పెరుగు వల్ల కూడా ప్రోబయోటిక్ బేసిక్గా ఈ క్రిములు అనేవి లోపల రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా న్యాచురల్గా దొరికే ప్రోబయోటిక్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి, కెఫీర్ అని అంటాము, యాపిల్ సీడర్ వెనిగర్ విత్ మదర్ అంటాము, సావర్ క్రాట్ అని అంటాం, కిమ్చి, కంబూచా, ఇట్లాంటివన్నీ అంటే ఇవి వినడానికి కొత్తగా ఉన్నాయి. సో నా ఛానల్కి వెళ్తే వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడి పెట్టాను. యాక్చువల్లీ అవి ఏంటి, అవి ఏమి ఈజీగా దొరికిపోతాయి, అవి ఓవర్ ది కౌంటర్ ఇవే దొరికిపోతాయి, అవి ఎట్లా తీసుకోవాలి ఏంటన్నీ నేను మాట్లాడి పెట్టాను. సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రోజుకి 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఒకవేళ తీసుకోగలిగితే జీర్ణ వ్యవస్థ చక్కగా అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే 4 to 6 weeks రిపేర్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 3 to 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ పర్ డే, ఒకటేసారి అన్నీ కాకుండా 3 గంటల వ్యవధిలో ఒక్కొక్కటి తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో.
1: హలో,
4: నేను సాయి సుధా అని మాట్లాడుతున్నాను, మెడికల్ మల్కాజ్గిరి నుంచి.
1: చెప్పండి సాయి సుధా గారు.
4: నాకు షుగర్ ఉంది, మోకాళ్ళు అరిగిపోయినాయి, మళ్ళా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి 2 మంత్స్ నుంచి. మెడిసిన్ ఇస్తున్నారు హాస్పిటల్లో, నరాలు స్కానింగ్ చేపియాలి అని అంటున్నారు మేడం. మరి అది ఎట్లా అవుతుంది, ఏంటి సార్ ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అని అడిగినా.
0: నమస్తే అమ్మా.
4: పైన నొప్పి పెడుతుందండి.
0: అదే, నమస్తే. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే, షుగర్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అన్నది అన్ని అవయవాల మీద పడుతుంది. నర్వ్స్ మీద కూడా పడ్డప్పుడు సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది. సో వేళ్ళ నుంచి మొదలై కాళ్ళ పై దాకా అది పాకుతూ ఉంటుంది. సో ఇదంతా ఏంటి, షుగర్లు మంచి కంట్రోల్లో లేవు అని అర్థం. సో మీ

0: సజెషన్ ఏంటంటే మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి మీ షుగర్ డాక్టర్ని కలవండి, మందులు కరెక్ట్గా వాడి షుగర్లను మంచి కంట్రోల్లో పెట్టుకోండి. వీటితో పాటు విటమిన్ B12 ఇవి తగ్గినప్పుడు కూడా నరాల మీద నర్వ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో విటమిన్స్ అన్నీ కావాల్సినట్టు ఉన్నాయా లేదా తీసుకోండి. నొప్పులు తగ్గడానికి కూడా సింపుల్ మెడిసిన్ ఇస్తాము, ఒక 1 మంత్ అవి వాడితే ఈ నొప్పుల నుంచి బయటపడతారు. కానీ ఇవన్నీ ఇండికేషన్ అమ్మా, మీరు కావాల్సినంత న్యూట్రిషన్ లేదు అని.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది వరంగల్ అండి. నా పేరు శోభారాణి. మా వారి కోసం చేశాను.
1: చెప్పండి అమ్మా.
2: మా వారికి పొట్ట బాగా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. ఆయన వయసు 63 సంవత్సరాలు అండి.
0: ఓకే అమ్మా. సో బేసిక్గా నమస్తే అమ్మా, నమస్తే. ఈ పొట్ట లోపల విజరల్ ఫ్యాట్ అన్నది పెరిగితే కూడా సెంట్రల్ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ అన్నది మరీ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి తప్ప ఎనర్జీ లోపలికి పోదు, షుగర్స్ అనేవి బ్లడ్లో కంట్రోల్ ఉండవు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ పోతుంది. ఎంతో ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉంటే తప్ప ఆ ఎనర్జీ అన్నది కణాల లోపలికి పోదు. అది ఏ రోజు వరకు అయితే క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలుగుతుందో ఆ రోజు వరకు ప్రాబ్లం ఉండదు. కానీ ఏ రోజైతే చేయలేదో అప్పుడు షుగర్ లాంటివి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, లివర్ ప్రొఫైల్ ఇవన్నీ చూసుకొని మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే మనం దీని నుంచి బయటపడే ఛాన్సెస్ బాగుంటాయి, షుగర్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటమ్మా, అదే ఆల్కహాల్ ఆపాలమ్మా, ఆల్కహాల్ ఆపాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం తినే దాంట్లో మాంసకృతుల శాతం ఎంత ఉంది చూడాలి, జీవన విధానం అన్నది కరెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి, రాత్రి తినే భోజనం తొందరగా తినాలి.
2: వాకింగ్ వెళ్తారండి, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, నైట్ 8 కల్లా భోజనం అయిపోతారు, 7:30.
0: అది అది కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఎర్లీగా చేసుకోగలిగితే ఇండైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. అండ్ ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ డాక్టర్ గారు చెప్తారు, రాత్రిలో షుగర్ డౌన్ అవ్వకుండా కూడా చూసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చెప్తారు, గైడెన్స్ తీసుకోండి. లేదంటే నా ఛానల్లో వీడియోస్ అన్ని మాట్లాడి పెట్టాను, ఒకసారి వినండి, హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది డీటాక్స్ డ్రింక్స్ తాగితే గట్ పూర్తిగా క్లీన్ అవుతుందని తాగుతుంటారు, నిజంగా డీటాక్స్ డ్రింక్స్ తో గట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా?
0: సో బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫైబర్ అని చెప్పి. సో ఇవి డీటాక్స్ డ్రింక్లో ఇచ్చేవి కూడా మ్యాక్సిమం అన్ని ఫైబర్ రిలేటెడ్ ఫుడ్, విటమిన్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో హెల్ప్ అవుతుంది. కానీ ఆ 1-2 రోజులు 3 రోజులు చేయడం వల్ల గ్రేట్గా ఏముండదు, లివర్కి రెస్ట్ దొరుకుతుంది అంతే. కానీ మనం దీన్ని మనం అలవాటు చేసుకున్నాం, మనం తినే దాంట్లోనే ఎంత కావాలి అంత తింటున్నాం, ఆకలి అవుతుంది తింటున్నాం, అప్పుడు లివర్కి ఎక్కువ రెస్ట్ దొరికి ఇంకా తొందరగా బాగయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను మేడం ఉత్తమ సార్ గారు మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి
3: సార్. ఇప్పుడు చాలా మంది మనకు కొంచెం క్వశ్చన్స్ డాక్టర్ ఆన్సర్ ఇస్తున్నారు, దీనివల్ల కొంచెం మెడిటేషన్ బ్రీతింగ్ చేసే వాళ్ళ కొన్ని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చని అడుగుతున్నాను డాక్టర్ గారు.
0: నమస్తే అండి. హెల్ప్ అవుతుంది బ్రీతింగ్ చేయడం వల్ల, డెఫినెట్లీ ఆక్సిజనేషన్ అనేది బెటర్ అవుతుంది. కానీ లోపల ఆక్సిజన్ క్యారీ చేసే కణాలు కూడా ఉండాలి. ఒకవేళ కణాలు తక్కువ ఉండి మనం ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ అది హెల్ప్ అవ్వకపోవచ్చు. అండ్ మెడిటేషన్ అన్నది చేయడం వల్ల ఎప్పుడు బెనిఫిటే ఉంటుంది, కానీ దానివల్ల నష్టమేమీ లేదు, ఖచ్చితంగా చేయండి.
1: డాక్టర్ గారు, ఫైనల్గా అంటే ఇప్పుడు గట్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మనం ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి?
0: ఏది అబ్నార్మల్, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, అబ్నార్మల్గా ఏది అనిపించినా దాన్ని అశ్రద్ధ చేయొద్దు. 2 వారాలు మించి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అంటే ప్రాపర్గా ప్రాపర్ నాలెడ్జ్ ఉండి, ప్రాపర్ అవగాహన ఉండి, మీరు నమ్మకం ఉన్న డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పినట్టు వినండి. మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు, ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, విండో షాపింగ్ లాంటివి వద్దు. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఓ డాక్టర్ గురించి ఫస్ట్ అన్నీ కనుక్కొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే అది వినండి, మీకు హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ సుజిత్ గారు, గట్ హెల్త్ గురించి అలాగే పేగుల ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ గురించి మా ఆకాశవాణి శ్రోతలకు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
0: నమస్తే.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567456.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: మీరు ఇంతవరకు యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు దాటి 1 నిమిషం. ఇప్పుడు ముంబై నుంచి హిందీ కార్యక్రమాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జరిగిన అంతర్జాతీయ స్పేస్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, బహుపాక్షిక సహకారంతో కూడిన సురక్షితమైన, శాంతియుత, స్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టారు. పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్ జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లకు సామాజిక ప్రాతినిధ్యం కల్పించి స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో వారికి భాగస్వామ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ మూసివేసే పరిస్థితి ఉండగా ఇప్పుడిప్పుడే గాడిని పడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలో ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దళితుడు అని పలుమార్లు ప్రస్తావిస్తూ సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. స్పీకర్ను ముఖ్యమంత్రిగా చేయాలని ఏఐసీసీని కోరుతున్నామని, ఒకవేళ ఆయన్ను సీఎం చేస్తే బీఆర్ఎస్ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని తలసాని స్పష్టం చేశారు. చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తాము వ్యతిరేకం కాదని, ఈ విషయంలో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. నిమజ్జనంపై వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. దేశంలోని అన్ని ఎయిర్లైన్ల పైలట్లకు తప్పనిసరిగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. వచ్చే ఏడాది జూలై నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అన్ని విమానయాన సంస్థలకు

స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాబోయే బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ స్వయంగా పాల్గొంటారని చైనా మీడియా స్పష్టం చేసింది. ఈ సదస్సుకు ఆయన హాజరవుతారనే విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కరెంటు సరిగ్గా ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో రైతులు పడుతున్న విద్యుత్ కష్టాలకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకుంటూ కాంగ్రెస్ మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. దులీప్ ట్రోఫీ 2026ని ఈస్ట్ జోన్ సొంతం చేసుకుంది. చపాక్ స్టేడియం వేదికగా సౌత్ జోన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముసింది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు ఈ టైటిల్ను నెగ్గడం విశేషం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ హెయిర్ న్యూస్ _HVTని ఫాలో అవ్వండి. హెయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హలో లిజనర్స్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 5:05 అవుతోంది ఎగ్జాక్ట్గా. తెలుసు కదా, మరి 5 దాటిందంటే ప్రతిరోజు మన ఆకాశవాణి వివిధ భారతిలో ఛాయ్తో హాయ్ కబుర్లు షో ఉంటుంది. మరి ఛాయ్తో హాయ్ కబుర్లో ఈరోజు కూడా, ఈ కూల్ కూల్ ఈవినింగ్ రోజు కూడా హాట్ హాట్ ఛాయ్ సిప్ చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. అలాగే ఆ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటే ఆ ఫీల్ మరి ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాదంటారా? మరి ఈరోజు కూడా ఛాయ్తో హాయ్ కబుర్లో బోలడం కబుర్లు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇవాళ డే స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఇవాళ రిలీజ్ అయిన సినిమాల గురించి, రేపు రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మాట్లాడదాం. అలాగే ఒక 2 డేస్ నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఒకటే ట్రెండ్ నడుస్తోంది. మరి ఆ ట్రెండ్ ఏంటి, అది కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ చెప్పుకుందాం ఇవాళ. లెట్స్ ఎంజాయ్ ద షో. ముందుగా ఒక మంచి రత్స లేపే పాటతో స్టార్ట్ చేద్దామా ఇవాళ ఛాయ్తో హాయ్ కబుర్లు? స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, 5:12 అవుతోంది. స్టూడియో క్లాక్ లో చాయ్తో హాయ్ కబుల్ వింటున్నారు. విత్ మీ ఆర్జే పవన్. మరి సెప్టెంబర్ 10 కున్న డే సిగ్నిఫికెన్స్ ఏంటి, అది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మరి చాయ్తో హాయ్ కబుల్లో ప్రతిరోజు ఆ డే యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, మరి ఇవాళ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డే అన్నమాట ఇది. మరి ఏంటి సెప్టెంబర్ 10 కున్న

ఇంపార్టెన్స్. మనకున్నది ఒకటే జీవితం అండి, అవునన్నా కాదన్నా ఆ ఉన్న జీవితంలోనే మనం అంతా ఎంజాయ్ చేయాలి. మన లైఫ్ని సరిగ్గా జీవించి తర్వాత ఇక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. కానీ ఏం సాధించిన జీవితాన్ని చాలామంది అర్థాంతరంగా కాలదనుకుంటే మన కథ అక్కడితోనే అయిపోతుంది. సృష్టిలోని సమస్త ప్రాణుల్లో అపురూపమైనది మానవ జన్మ కదా. మరి కానీ అనేక మంది ఆ జన్మకు అర్థమేంటో తెలుసుకోలేకుండానే, తెలుసుకోకుండానే దానికి విలువ లేకుండా చేస్తున్నారండి. చిన్న చిన్న సమస్యలకే అర్థాంతరంగా లైఫ్ని తీసేసుకుంటూ వాళ్ల వెనకాల ఉన్న వాళ్లకి తీరని శోకాన్ని మిగులుస్తున్నారన్నమాట. సమస్యలు, స్ట్రెస్, ఇలా కారణాలు ఏవైనా సరే ఆత్మహత్యలే పరిష్కారం అనుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మరి సమస్య తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. కానీ ప్రతిదానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటే, అన్నింటికీ ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అయితే అసలు భూమి మీద ఎంతమంది బతుకుంటారు చెప్పండి. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినోత్సవం, వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డేగా జరుపుకుంటూ వస్తున్నాం. సో ఇంకా మాట్లాడుకుందాం, అసలు వరల్డ్ సూయిసైడ్ డే ప్రివెన్షన్ డే రోజు మనం ఏమేమి తెలుసుకోవాలి, అలాగే అసలు ఎప్పటి నుంచి ఈ డే జరుపుతున్నారు, ఎవరు ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని జరపడం స్టార్ట్ చేశారు, అవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లో. ఆఫ్ దిస్ వండర్ఫుల్ ట్రాక్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నుంచి విన్న పాట అది. రచన శ్రీమణి, పాడినవారు దివ్య కుమార్, ఎంఎం మానసి, సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఛాయ్తో హాయ్ కబుల్ వింటున్నారు విత్ మీ ఆజే పవన్. మరి వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10 ను జరుపుకుంటాం ప్రతి సంవత్సరం మనం. అయితే అమ్మాయి కాదందనో, జాబ్ రాలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, అత్తమామలు వేధించారనో, ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాననో, ఇంట్లో వాళ్ళు ఫోన్ కొనివ్వలేదనో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీజన్స్, వాటిలో చాలా చాలా సిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి. కారణాలు ఏవైనా బలవంతంగా లైఫ్ ఎండ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడమే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ స్టాటిస్టిక్స్ ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 7,21,000 మంది ఆత్మహత్య చేసుకున్నారంట. అయితే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 10 డబ్ల్యూహెచ్ఓ సహకారంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూయిసైడ్ ప్రివెన్షన్ ఐఏఎస్పి నిర్వహిస్తూ వస్తోంది. ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం, బాధితులు ఎవరైతే ఉంటారో, విక్టిమ్స్, ఆత్మహత్య చేసుకోవాలనుకుని మళ్ళీ వెనక్కి తగ్గిన వాళ్ళు, లేకపోతే ఆత్మహత్య వరకు వెళ్ళి తిరిగి ప్రాణాలతో బతికొచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం, అలాగే గవర్నమెంట్స్ని కూడా అలర్ట్ చేయడం, అంటే ఈ లెక్కలన్నింటినీ వాళ్ళకి చెప్పి అలాగే ప్రజల్లో నెలకొన్న ఆందోళనని ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలి, వాళ్ళని మోరల్గా ఎట్లా వాళ్ళకి అవగాహన కల్పించాలి, ఇవన్నీ కూడా ఈ ఐఏఎస్పి అనేది సంస్థ నిర్వహిస్తూ వస్తుందన్నమాట. సో ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ 2021 సంవచ్చరం లెక్కలు డబ్ల్యూహెచ్ఓతో కలిసి ఇచ్చింది. అలాగే 2003 నుంచి ఈ ఐఏఎస్పి ఈ సూయిసైడ్ ప్రివెన్షన్ డేని నిర్వహిస్తూ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఒక పాట విందాం మనం. సినిమా పాటలు కూడా చాలామందిలో ఒక మొరల్ని కలిగిస్తాయి, అలాగే మనలో ఉన్నటువంటి ఆ డిప్రెషన్ని తగ్గిస్తాయి. అలాంటి ఒక మంచి పాట విందాం మనం. పట్టుదల అని ఒక సినిమాలో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాట ఉంది. ఆ పాట విన్న తర్వాత చాలామంది ఎవరైతే ఈ ఆత్మహత్య ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ వెనక్కి వచ్చారంట. అంత గొప్ప పాట వింటే మనలో కూడా ఒక ఉత్తేజం కలుగుతుంది కదా. మరి వినేద్దాం ఆ పాటని. స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఎస్ 5:27 స్టూడియో క్లాక్ లో చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. సెప్టెంబర్10 ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. అయితే ప్రతి సంవత్సరం ఆత్మహత్యల నివారణ దినోత్సవానికి ఒక థీమ్ ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుంది కదా, ఏ డే అయినా కూడా ఒక థీమ్ ఆధారంగా ఎవ్రీ ఇయర్ దాన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తారు. 2023లో క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అనే థీమ్ని తీసుకురాగా, 2024లో వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూయిసైడ్ అనే థీమ్, అండ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూయిసైడ్ అనే థీమ్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆత్మహత్య అనేది ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కాదు, అది ఒక పెయిన్ అన్నమాట. కేవలం ఒక పెయిన్గా భావించాలి. మనకి వచ్చే చాలా పెయిన్స్లో ఆ సూయిసైడల్ టెండెన్సీ అనేది కూడా ఒక పెయిన్గా భావించి ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు ఏవి తీసుకోకుండా, చిన్న చిన్న కారణాలకే చాలామంది చనిపోవాలి అని ఆలోచన చేయకుండా, ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ ఫేజ్ని దాటేసే ప్రయత్నం చేయాలన్నమాట. కష్టమైనా సరే సహనంతో ఆ రోజు గడిపేయాలి. ఆ నొప్పి ఏదైతే ఉంటుందో దాన్ని పంటి బిగువనే అణుచుకోవాలి, షేర్ చేసుకోవాలి. మనసులో ఉన్న బాధ, ఆ లోపల మనం ఏదైతే ఆ బాధ పడుతూ ఉంటామో దాన్ని పక్క వాళ్ళతో చెప్పుకుంటేనో, మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటేనో చాలా వరకు ఆ బాధ తగ్గుతుంది. లేకపోతే ఒక్కళ్ళు కూర్చునైనా దుఃఖం అంతా బయటికి వెళ్ళిపోయేలాగా ఏడ్చేయాలంట, అలా చెప్తున్నారు చాలామంది మానసిక నిపుణులు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు చీకటి పడిందంటే మళ్ళీ తెల్లవారుతుంది అనే హోప్ ఉంటుంది. ఇప్పుడున్న బాధ, కోపం, ఒత్తిడి కొంత సమయం తర్వాత ఉండవు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం కోసం ఆలోచించాలి. సమస్య నుండి బయటపడ్డాక జీవితంలో ఎన్నో చూస్తాం, ఎన్నో ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. అప్పుడు అనిపిస్తుంది, నేనేనా చనిపోదాం అనుకున్నది, చూడు బ్రతికితే ఎంత బాగుందో అనిపిస్తుంది మనకి. ఈ భూమి మీద ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఉండనే ఉండదంట. కాబట్టి అసలు అలాంటి ఆలోచన ఏదైనా మొదలైనా ఆదిలోనే తుంచేయాలి. బ్రతికి సాధించాలి అనే తపన కావాలి. ఈరోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది అనే ఒక ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్తో మనం బతకాలి. ఆశ ఎప్పుడూ మనిషిని బ్రతికిస్తుంది. అది మనలో ఉండాలి, మనతోనే ఉండాలి. ఆ ఆశే మనిషిని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏ వచ్చినా ఖచ్చితంగా పక్క వాళ్ళతో మాట్లాడండి, షేర్ చేసుకోండి. ఎప్పుడూ కూడా ఎక్స్ట్రీమ్ నిర్ణయాల వైపు అసలు మన ఆలోచనని వెళ్ళనివ్వకండి. వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా వివిధ భారతిలో ఈ మాటలు మీకు చెప్తున్నాను. నేను ఒక పాట విందాం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పే ఒక అద్భుతమైన పాట, బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. స్టే ట్యూన్డ్.

0: మిక్కీ జెమేయర్ కంపోజ్ చేసిన సాంగ్ ఇది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, కేకే పాడిన పాట. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో వచ్చి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: పవన్తో వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. మరి ఎవ్రీ ఫ్రైడే కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తాయి. మూవీ లవర్స్ అందరికీ ఫ్రైడే ఒక సూపర్ డే అన్నమాట. అయితే కొన్ని సినిమాలు ఒకరోజు ముందే థియేటర్లో వాలిపోయాయి. అలాంటి సినిమాల్లో సర్దార్ 2 మచ్ అవైటెడ్ మూవీ, ఎందుకంటే సర్దార్ చాలా పెద్ద హిట్ అయింది. ఇటు డబ్బింగ్ వెర్షన్లోనూ అటు స్ట్రైట్

సినిమాగా వచ్చిన సర్దార్, కార్తి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సూపర్ హిట్ అయింది. సర్దార్ 2 కూడా ఇవాళ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ టాక్ తో నడిచిపోతోంది. అయితే యాక్చువల్ గా ఈ దురంధర్ సినిమా కన్నా ముందే ఈ స్పై థ్రిల్లర్ గా వచ్చిన సర్దార్ చాలా ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్ కి స్పాన్ ఎక్కువ కాబట్టి హిందీ లాంగ్వేజ్ సినిమాలు మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ అవుతాయి కాబట్టి దురంధర్ చాలా పెద్ద మార్కెట్లో ఎక్కువ వసూలు చేసింది. బట్ సర్దార్ కూడా ఈక్వల్లీ దురంధర్ స్టోరీ లాంటిదే అనే మా మూవీ లవర్స్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ సుహాస్ కీ రోల్ చేసిన మందాడి సినిమా, అలాగే రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు యాక్ట్ చేసిన మారెమ్మ కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్తో రన్ అవుతున్నాయి. రేపు ఫ్రైడే 11th రోజు సుమంత్ మచ్ అవైటెడ్ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి సినిమా, అండ్ అలాగే ఆన్ స్క్రీన్ హిట్ పేర్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య ఆఫ్టర్ బేబీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా ఎపిక్, 90s బయోపిక్ ఆనంద్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఆ మూవీ కూడా రేపు రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు ఈ ఎపిక్ సినిమాకి. ఈ మూవీ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మొత్తానికైతే ఈ వీక్ మొత్తం సినిమాలే సినిమాలు, చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఛాయ్తో హాయ్ కబుర్లో మరిన్ని విశేషాలు ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఓ మై ఫ్రెండ్ సినిమా నుంచి విన్న పాటది. సిరివెన్నెల గారి సాహిత్యం, రాహుల్ రాజ్ కంపోజిషన్లో, రంజిత్ సంగీత ప్రభు పాడిన పాట.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
0: Chai to hai kabulu vintunnaru with me RJ Pavan. Starting lo nenu cheppanu kada social media mottham okate viral trend nadustondani. Avunandi, మనుషులందరూ మారిపోతున్నారు. ఎస్, మారిపోతున్నారు. కంగారు పడకండి, ఇంకో రకంగా కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేయడం ఆలస్యం. ఒక్కొక్కళ్ళు ఈ బెల్ బాటమ్ ప్యాంట్లు, గుబురు జుట్టు, అలాగే కలర్ కలర్ చొక్కాలు, కొంతమంది ఆనాటి గాగుల్స్ పెట్టుకుని దర్శనాలు ఇస్తున్నారు. ఇంతకు ఏం జరుగుతుందంటే, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ కనిపిస్తోంది. ఎవరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ చూసినా అవే ఫోటోలు, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూస్తున్నా అవే ఫోటోలు, కొంతమంది డీపీలు కూడా మార్చేశారు. ఒక ట్రెండ్ మాత్రం పిచ్చెక్కిస్తోంది సోషల్ మీడియాని. అదే 90s 80s రెట్రో ట్రెండ్ అనమాట. అప్పటి ఫ్యాషన్, అప్పటి హెయిర్ స్టైల్స్, కలర్ఫుల్ షర్ట్స్, బెల్ బాటమ్ ప్యాంట్స్, పెద్ద పెద్ద కాలర్లు, ఇంకా ఆ రోజుల్లోని ఫోటోలకుండే ఆ స్పెషల్ ఫిల్మీ లుక్, ఇప్పుడు అదే 80s స్టైల్ని మనం మళ్ళీ సోషల్ మీడియాలోకి తీసుకొస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి. ఏం లేదు, వెరీ సింపుల్, మన ప్రజెంట్ పిక్చర్ని చాట్ జీపీటీకి ఇస్తే చాలు, అదే మనల్ని 1980స్లోకి తీసుకెళ్ళిపోతుంది. అప్పటి హెయిర్ స్టైల్ని, డ్రెస్సింగ్ని, వింటేజ్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కలిపి చూస్తే, అరే మనం నిజంగా 80స్లో ఇలా ఉండేవాళ్ళమా? అంటే 90స్లో పుట్టిన వాళ్ళు కూడా 80స్లో వాళ్ళు టీనేజ్లో ఉంటే ఎలా ఉంటారు అనే చూసి సమ్మర్పడిపోతున్నారు చాలామంది. కొంతమంది అయితే వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్స్, రీసెంట్గా పుట్టిన కిడ్స్ కూడా 80స్లో అయితే ఎలా ఉంటారో చూసుకుని మురిసిపోతున్నారన్నమాట. మొత్తానికి ఇలా ఉండేవాళ్ళమా అనిపించేంత దగ్గరగా తీసుకొస్తోంది ఆ చాట్ జీపీటీ. సెకండ్స్లో రెడీ అయిపోతున్నాయి ఫొటోస్. సెలబ్రిటీస్ కూడా, పాలిటీషియన్స్ కూడా ఈ ట్రెండ్లో వాళ్ళు ఎలా ఉంటారో చూసుకుని కొద్దిసేపు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఈ ట్రెండ్తో తమ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. ఎందుకంటే 80స్ అంటే కేవలం ఒక ఫ్యాషన్ కాదు, అదొక జ్ఞాపకం. ఆ రోజుల్లోని సంగీతం, సినిమాలు, ముఖ్యంగా మన రేడియో, ఫ్యాషన్, కుటుంబంతో గడిపిన సమయం, ఇవన్నీ కలిపి ఒక్కసారి ఆ నాస్టాల్జియాని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. సో ఎవరన్నా వింటున్న వాళ్ళు ట్రై చేయకపోయి ఉంటే ఇప్పటికైనా ట్రై చేయండి. ఒక్కసారి మీరెలా ఉంటారు 80స్లో అని చూసుకుని మీరు కూడా మురిసిపోండి, ఆనందించండి. ఎందుకంటే ట్రెండ్ కొత్తదే కానీ ఫీల్ మాత్రం చాలా పాతది. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హైదరాబాద్ హై అబ్ ఆప్ అయాజ్ అహ్మద్ సే ఉర్దూ మే ఇలాఖాయి ఖబరే సునియే సబ్సే పెహలే సుర్ఖియాం. తెలంగాణ కే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నే హైదరాబాద్ మే ASCI కి ఖౌమీ కాన్ఫరెన్స్ సే ఖితాబ్ కర్తే హువే ముల్క్ భర్ మే హక్ ఇత్తలాత్ యాక్ట్ కే ఇక్సా నిఫాస్ పర్ జోర్ దియా. తెలంగాణ నే హిందుస్తాన్ కి పెహలి జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ స్కీమ్ షురూ కి హై జిస్కే తహత్ తక్రీబన్ 1.3 crore సర్కారీ ములాజమీన్ ఆర్ పెన్షనర్స్ కు హాదసాతి మౌత్ కి సూరత్ మే 1 crore రూపే తక్ కా బీమా కవర్ ఫరాహం కియా జాయేగా. రాజ్యసభ రుగ్న డాక్టర్ కే లక్ష్మణ్ నే మర్కజీ కాబీనా కి జానిబ్ సే 110 kilometer తవీల్ సికంద్రాబాద్ హాజీపేట్ రైల్వే లైన్ కి మిలిటరీ ట్రెకింగ్ కి మంజూరీ కా ఖైర్ మక్దమ్ కియా హై. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నే ఏజెన్సీ కి జానిబ్ సే తయారు కర్దా జిలో మే గణేష్ మూర్తియో కే విసర్జన్ పర్ ముకమ్మల్ పాబందీ కి అఫ్వాహో కో ముస్తరద్ కర్ దియా. ఉన్నోనే వాదే కియా కే పాబందీ సిర్ఫ్ కప్రా జీల్ తక్ మహదూద్ హై. మహకమే మౌసమియాత్ నే తెలంగాణ కే ముఖ్తలిఫ్ అజ్లా మే ఆయిందా 3 దినో తక్ గరజ్ చమక్ తేజ్ హవాఓ కే సాథ్ షదీద్ బారిష్ కి పేష్ ఖయాసీ కి హై. అబ్ ఖబరో కి తఫ్సీల్. తెలంగాణ కే గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నే జుమరాత్ కో ASIC హైదరాబాద్ మే ఏక్ ఖౌమీ కాన్ఫరెన్స్ కా ఇఫ్తితాహ్ కర్తే హువే ముల్క్ భర్ మే హక్ ఇత్తలాత్ యాక్ట్ కి యక్సా నిఫాస్ కి జరూరత్ పర్ జోర్ దియా. ఉన్నోనే షఫాఫియత్ కో ఫరోగ్ దేనే కే లియే యాక్ట్ కి దఫా 4 కే తహత్ అస్ ఖుద్ మాలూమాత్ కి ఫరాహమీ కో మజ్బూత్ బనానే ఔర్ మస్నూయీ జహానత్ వో డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ జైసీ షహరీ మర్కూజ్ టెక్నాలజీ సే ఇస్తిఫాదా కర్నే కి వకాలత్ కి. గవర్నర్ నే కహా కి ఇన్ ఇక్దామాత్ సే దర్ఖాస్తో కే జరే ఇల్తివా బ్యాక్లాగ్ మే కమీ ఆయేగి ఔర్ దేహీ ఇలాఖో మే కమ్జోర్ ఔర్ పస్మాందా తబఖాత్ కే లోగోన్ తక్ మాలూమాత్ కి బిలా రుకావట్ రసాయి యకీనీ బనాయి జా సకేగి. ఇస్ మౌకే పర్ గవర్నర్ నే తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కే సర్కారీ న్యూస్ లెటర్ కా భీ ఇజ్రా కియా. నాయబ్ వజీర్ ఆలా భట్టి విక్రమార్కా నే అసెంబ్లీ మే ఎలాన్ కియా కే తెలంగాణ నే హిందుస్తాన్ మే పెహలీ మర్తబా జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ స్కీమ్ షురూ కీ హై. ఇస్ స్కీమ్ సే సర్కారీ ములాజమీన్ పెన్షనర్స్ ఔర్ కంట్రాక్ట్ ములాజమీన్ సమేత 1,29,10,000 అఫరాద్ ముస్తఫీద్ హోంగే. యే స్కీమ్ 16 బ్యాంకో కే ఇష్తిరాక్ సే నాఫిజ్ కీ గయీ హై. పాలిసీ కే తహత్ హాదసాతి మౌత్ పర్ 1 crore రూపే, ఫజాయి హాదసే మే మౌత్ పర్ 2 crore రూపే ఔర్ తబాయి మౌత్ కి సూరత్ మే 10 lakh రూపే తక్ కా బీమా ఫరాహం కియా జాయేగా. ఇస్కే అలావా

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VV తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇప్పుడు విందాం భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమాలోంచి చంద్రబోస్ గారు రాసిన పాట, భీమ్ సిసిరోలియో సంగీతం, కపిల్ కపిలన్, శ్రేయా ఘోషల్ పాడారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం 1 కోటి రూపాయలు భీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈరోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వి రంగనాథ్ ఖండించారు. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలులో ఏకరూపత ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లోని ఏఎస్సీఐలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార కమిషన్ అధికారిక న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెండింగ్ దరఖాస్తులు తగ్గించడానికి సెక్షన్ 4 కింద స్వచ్ఛంద సమాచార వెల్లడిని బలోపేతం చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రికార్డు మేనేజ్మెంట్ వంటి ప్రజానుకూల సాంకేతికతలను ఉపయోగించాలని చెప్పారు. గ్రామీణ, వెనుకబడిన, నిరుపేద వర్గాలకు సులభంగా సమాచారం అందించేలా చూడాలని కోరారు. దేశంలోని తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ, 16 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా 12.91 మిలియన్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయలు, విమాన ప్రమాదాల్లో మరణిస్తే 2 కోట్ల రూపాయలు, సాధారణ మరణానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు.

పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక వైద్య భద్రతను కల్పిస్తున్నట్లుగా వివరించారు. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల ఈ కారిడార్ తెలంగాణ రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరికరాలు, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 అత్యాధునిక 3 టెస్లా ఎంఆర్ఐ మిషన్లు, 8 సీటీ స్కానర్లు, మరో 485 వెంటిలేటర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాల నిర్వహణ కోసం ఈ ఉపకరణ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోమెడికల్ ఇంజనీర్లతో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారీ ఉపకరణాల వ్యయం, కఠినమైన కేంద్ర నిబంధనలు ప్రధాన సవాళ్లుగా చెప్తూ ఏటా చెల్లిస్తున్న 19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి పునరుత్పాదక ఇంధనం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వరంగల్ జాతీయ రహదారికి కీలకమైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ దివాళా తీయడం వల్లే ఆలస్యమయ్యాయని, భూపాలపల్లిలో 270 కోట్లకు పైగా విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడారు. రాష్ట ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ది చేకూరేలా నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ పథకం ద్వారా 17 లక్షల మందికి పైగా లబ్దిదారులు ప్రయోజనం పొందుతారని వివరించారు. విద్యార్థులు తమ అభిరుచులను గుర్తించి పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై విద్యార్థులకున్న అవగాహన, కళలు, సాంకేతిక రంగాల్లో వారి సృజనాత్మకతను అభినందించారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వీ రంగనాథ్ కొట్టిపారేశారు. జీవ వైవిధ్య సంరక్షణ పనుల కారణంగా కాప్రా చెరువుపై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన అన్ని చెరువుల్లో నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రాగల 3 రోజులు వాతావరణ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందని మున్సిపల్ విపత్తు నిర్వహణ బృందాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు వీలు కలుగుతుంది. విద్యుత్ పంపింగ్ అడ్డంకులకు కేంద్ర పర్యావరణ అనుమతుల ఆలస్యమే కారణమని, కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో మంచినీటి సరఫరా పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలో కూరగాయల సాగును 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో ప్రకటించారు. కోహెడాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెట్ ఏర్పాటుకు, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా రాష్ట పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్,

రసాయన రంగులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో 1823 ఎకరాల్లో జరుగుతున్న ల్యాండ్ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. సర్వే నిర్ధారణ పనులను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. వినాయక్ నగర్లోని ఈవీఎం వేర్ హౌస్లో నిర్వహించిన నెలవారీ తనిఖీల్లో నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అదనపు కలెక్టర్ భుజరంగారావుతో కలిసి పాల్గొన్నారు. గుర్తించబడిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీలు తొలగించి ఓటింగ్ యంత్రాలు నిశితంగా పరిశీలించారు. సూర్యాపేట జిల్లాను సంపూర్ణ మత్తురహిత జిల్లాగా మార్చేందుకు నషాముక్త్ భారత్ అభియాన్ ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుని సమన్వయ యత్నాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ పర్యవేక్షక కమిటీలోని 5 నాన్ అఫీషియల్ సభ్యుల పదవుల కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి విక్రమ్ కోరారు. అట్రాసిటీ కేసులు సమీక్షించడానికి, బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ఈ పదవులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం 1 కోటి రూపాయలు బీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీట్రాకింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం ఎగ్జాక్ట్ గా 6:20 అవుతోంది. ఇది డ్రైవ్ టైం కాబట్టి మంచి మంచి పాటలు వింటూ మీ డ్రైవ్ టైంని మరింత ఎనర్జెటిక్ గా మార్చే టైం అనమాట. డ్రైవ్ టైం హిట్స్ వింటారు, మరి కాసేపట్లో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ హార్జే పవన్.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మరి మీ మీ ఉద్యోగాలు ముగించుకుని, అలాగే మీ స్కూల్స్ కాలేజెస్ ముగించుకుని, అఫ్ కోర్స్ స్కూల్ చాలా టైం అయిపోయి ఉంటుంది, వచ్చి ఇంటికి వచ్చేసి ఆల్రెడీ ట్యూషన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని వెళ్ళాలంటే చాలా చాలా కష్టపడాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిమన్యుడు అవ్వాల్సిన టైం అన్నమాట ఇది. ఎందుకంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ అలాగే ఉంటుంది మరి. కాబట్టి మీ డ్రైవ్ టైంని మరింత ఎనర్జెటిక్గా, మీకు ఎలాంటి అసహనం అలాగే చిరాకు కలిగించకుండా మ్యూజిక్ని మీ కంపానియన్ చేసుకుంటే మీ డ్రైవ్ కూడా చాలా స్మూత్గా సాగుతుంది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేస్తూ వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, అలాగే టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే గనక మీ మీ సీట్స్లో కూర్చోండి, లేకపోతే లోపల నిలబడండి, కానీ డోర్ దగ్గర ఫుడ్ బోర్డింగ్ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. మరి డ్రైవ్ టైమ్ హిట్స్లో ముందుగా మీ అందరి కోసం వచ్చేస్తుంది మంచి ఎనర్జెటిక్ నెంబర్, ప్రేమతో రా సినిమా నుంచి బాలుగారు కవిత కృష్ణమూర్తి గారు పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణి శర్మ. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
4: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ వినబోతున్న పాట నువ్వే నువ్వే సినిమాలోంచి, కోటి గారి కంపోజిషన్ లో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాట. దేవనేకాంబరం అనురాధ శ్రీరామ్ పాడారి సాంగ్ ని. స్టే ట్యూన్డ్.
5: తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ లో నెక్స్ట్ వినబోతున్న పాట సమ్మోహనం సినిమా నుంచి వివేక్ సాగర్ కంపోజిషన్లో రామజోగేశాస్త్రి గారి రచన, హరిచరణ్ పాడిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40 కావస్తోంది. ఇప్పుడు విందాం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్.
1: Yes, dear friends, I am talking about Alzheimer's disease.
0: అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్, అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు.

0: చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారంతట వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతోపాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే, అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ, ఎందుకంటే ఒక జంతువు, ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకే ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్, చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావలసిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం, కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్ గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో, కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనెలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్

కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 09515

0: ఇంతవరకు మీరు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

6:49 టుడే క్లాక్ లో డ్రైవ్ టైమ్ హిట్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు విందాం బన్నీ సినిమా నుంచి బన్నీ బన్నీ అనే ఒక ఎనర్జెటిక్ నెంబర్. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఖుషి మురళి, శ్రీలేఖ పార్థసారథి పాడిన ఈ జోష్ఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: పెళ్లి చూపులు సినిమా నుంచి విన్న పాట అది, రాహుల్ రామకృష్ణ రచన, వివేక్ సాగర్ కంపోజిషన్లో, సూరత్ సంతోష్ పాడారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మార్తిఫని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తల వివరంగా. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమ్మిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50% పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్లను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటమ్, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కుతుమేద ద్వారా జరగనున్నదని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2026 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తుతున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి
వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఇది మన చట్టం. డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భగవంత్ రెడ్డి గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కారణం కానీ లేదంటే ఇతరత్ర చాలా కారణాల వల్ల మనము తరచుగా ఈ డైవర్స్ జరగడం చూస్తూ ఉంటాం. కోర్టుల్లో కూడా చాలా డైవర్స్ కేసెస్ ఫైల్ చేయడము ఫ్యామిలీ కోర్టులో కనిపిస్తూ ఉంటాయి. అయితే రీజన్ ఏదైనా కానీ అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే డైవర్స్ అయిన తర్వాత వాటి పిల్లల పట్ల డైవర్స్ తో సంబంధం లేకుండా తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి. ఎవరిపైన ఏ ఏ బాధ్యత ఉంటుంది కొంచెం తెలియజేయండి.
1: అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతే వాళ్ళ పిల్లల బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. వాళ్ళ చదువు గురించి గాని ఆరోగ్యం గురించి గాని కంపల్సరీ ఇద్దరిది బాధ్యత.
0: ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాము అడ్వకేట్ గారు, తండ్రి ఉద్యోగస్తుడై ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ పిల్లల పట్ల బాధ్యత ఎలా డివైడ్ అవుతుంది?
1: ఇది సమాన బాధ్యత అండి. ఇప్పుడే గాని మైనర్ ఉన్నప్పుడు మదర్ దగ్గరనే ఉంటారు. మదర్ కంపల్సరీ, మదర్ ఇంపార్టెంట్.
0: అంటే ఆ మగ పిల్లవాడు గాని ఆడపిల్ల గాని ఎవరైనా గాని మైనర్ గా ఉన్నంత కాలము
1: అమ్మ దగ్గర,
0: అమ్మ సంరక్షణలో ఉంటారు.
1: అమ్మ సంరక్షణలో ఉంటది. ఎందుకంటే కోర్టు కూడా అమ్మ సంరక్షణ మంచిదని అమ్మ సంరక్షణ ఇస్తారు మైనర్ ఉన్నంత వరకు జనరల్ గా.
0: కానీ ఏదైనా కారణం చేత తల్లి దగ్గర సంరక్షణ సరిగ్గా లేదు అని భావించినప్పుడు ముఖ్యంగా కోర్టు చూసేది వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అని అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం?
1: అవునండి, నిజం. వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ ఆరోగ్యం గానీ. ఒకవేళ ఇద్దరు ఎంప్లాయీ అయినప్పుడు, ఇద్దరు బిజీ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారి దగ్గర కూడా
0: సంరక్షణ బాధ్యత
1: ఇవ్వచ్చు కోర్టు.
0: ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులై ఉన్నారు లేదంటే ఇద్దరి రకరకాల సమస్యల్లో ఉన్నారు, అంటే అనారోగ్య సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య గాని ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లలు వారి దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ అభివృద్ధి గాని ఉన్నతి గాని కుంటుపడే అవకాశం ఉన్నప్పుడు వారు కాకుండా అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని కూడా మేనమామ గాని కూడా ఇచ్చే అవకాశం ఉన్నాయి.
1: ఇవ్వచ్చు.
0: అడ్వకేట్ గారు, కొన్ని సందర్భాల్లో చూస్తాము మానసిక సమస్యల కారణంగా కూడా డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉంటాయి.
1: అవును.
0: అంటే ఆ తల్లి గాని తండ్రి గాని ఆ ఇద్దరిలో ఎవరికో ఒక మానసిక సమస్య తీవ్రతరమై అది వారు భరించలేని స్థాయికి వచ్చినప్పుడు డైవర్స్ తీసుకున్న సందర్భాలు ఉంటాయి. అలా మానసికంగా విచలితమై కొంచెం సమస్యకు లోనైతున్న తల్లి గాని తండ్రి గాని వారి దగ్గర పిల్లల్ని పెట్టడం కొంచెం సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు కూడా తల్లి దగ్గరే ఉండాలన్న నియమం వర్తిస్తుందా?
1: లేదండి. ఫస్ట్ కోర్టు ఏం చూస్తుందంటే ఆరోగ్యం ఉన్నారా లేదా, ఫాదర్ గాని మదర్ గాని డిజబిలిటీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉంచారు. సామాన్యంగా ఫస్ట్ చూస్తారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఫైనాన్స్ పొజిషన్ అన్ని చూసిన తర్వాతనే కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడే గాని ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటి, ప్లస్ ఆరోగ్యంగా ఉన్న మదర్ గాని ఫాదర్ గాని ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరనే పిల్లలు ఉంచుతారు. కాకపోతే ఏంటంటే మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కంపల్సరీ, ఎందుకంటే కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి మైనర్ ఉన్నప్పుడు అమ్మ దగ్గర ఉంచుతారు. తర్వాత పిల్లల ఇంట్రెస్ట్, పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. కోర్టు అడుగుతుంది పిల్లల్ని, మీరు ఎక్కడ ఉంటారు, తల్లి దగ్గర ఉంటారా తండ్రి దగ్గర ఉంటారు అంటే వాళ్ళు పిల్లల ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు.
0: అలాగే విజిటింగ్ రైట్స్ కింద కొన్ని చోట్ల కొన్ని రోజులు తల్లి దగ్గర, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంచే అవకాశం కూడా
1: ఉండొచ్చు అండి. ఇప్పుడు తల్లి దగ్గర ఉంది, తండ్రి వచ్చి చూసిపోవచ్చు. ఆ రైట్స్ ఉంటాయి తండ్రికి. తండ్రి దగ్గర ఉన్నవాడు కూడా తల్లికి ఆ రైట్స్ ఉంటాయి, పోయి చూసి రావచ్చు, కోర్టు పర్మిషన్ ఇస్తుంది.
0: ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి దగ్గర 1,00,000 రూపాయల సంపాదన ఉంది, తల్లి ఉద్యోగస్తురాలే కానీ తను 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు వారి పిల్లల బాగు కోసం ఎవరి వాట ఎంత అని ఎలా నిర్ణయిస్తారు? సమాన బాధ్యత ఎలా చేస్తారు?
1: ఇప్పుడు తండ్రి 1,00,000 సంపాదిస్తున్నాడు అంటే తండ్రిదే బాధ్యత. ఫైనాన్షియల్ పొజిషన్ ఇంపార్టెంట్ కదా, ఎడ్యుకేషన్ గాని హెల్త్ గాని. అందుకే డబ్బులు ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిందే.
0: అంటే ప్రపోర్షనేట్ గా,
1: ప్రపోర్షనేట్
0: ఎవరు ఎక్కువ సంపాదిస్తే వారు ఎక్కువ వాటా ఇవ్వడము
1: కంపల్సరీ.
0: తక్కువ సంపాదించినప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకుంటూ వీళ్ళకి తగ్గట్టుగా రేషియో
1: నిర్ణయించబడుతుంది. ఇన్కమ్ బట్టే కంపల్సరీ. ఇప్పుడే కానీ
0: ఇన్కమ్ బట్టి,
1: ఇన్కమ్ బట్టి.
0: ఒకవేళ అటు తండ్రి గాని తల్లి గాని సంపాదన పరులై పిల్లల పట్ల బాధ్యతను తీసుకున్నట్లయితే ఎవరిని అప్రోచ్ కావాలి, వారి పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు?
1: అప్పుడు పిల్లలు కోర్టును ఆశ్రయించవచ్చు.
0: అటు మదర్ గాని ఫాదర్,
1: ఫాదర్ గాని ఎవరే గాని, ఎవరైతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరో పిల్లల విషయంలో, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి గాని వాళ్ళ బాధ్యత తీసుకోరో, కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు. ఎవరే గాని పిల్లలు, వాళ్ళిద్దరు తీసుకోలేనుకో పిల్లలను కూడా కోర్టు ఆశ్రయిస్తే తర్వాత చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అక్కడ వాళ్ళ వెల్ఫేర్ చూస్తారు, గవర్నమెంట్ చూస్తుంది.
0: ముఖ్యంగా అడ్వకేట్ గారు, తల్లిదండ్రుల ప్రవర్తన ఏదెట్లా ఉన్నా గానీ పిల్లలకు సంబంధించిన కొన్ని ఆస్తి హక్కులు కూడా, అంటే వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడే వాళ్ళకు సంక్రమించాల్సిన ఆస్తిని అటు తండ్రి గాని తల్లి గాని దుర్వినియోగపరిచి అమ్మేయడం గాని ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళ హక్కులు భంగం కలుగుతాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ కి సంబంధించి వాళ్ళ ఆస్తుల పరిరక్షణ గురించి ఏమైనా చట్టం చెబుతుందా?
1: ఆన్సెస్టర్ ప్రాపర్టీ అంటే తాతాల కాలం నుంచి వచ్చిన ఆస్తిలో కంపల్సరీ పిల్లల వాటా ఉంటుంది, ఆటోమేటిక్ గా దాంట్లో హక్కు ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుందిగా, దానికి వాళ్ళ తల్లిదండ్రులు సంపాదిస్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ వాళ్ళు ఎవరన్నా ప్రాపర్టీ పిల్లలు మైనర్ ఉన్నప్పుడు అమ్మేసారు అనుకో, వీళ్ళు తర్వాత మేజర్ అయినాక కోర్టును ఆశ్రయించవచ్చు పిల్లలు.
0: అంటే పిల్లలు మైనర్ గా ఉన్నప్పుడు వాళ్ళ బాగు కోసం కాకుండా వాళ్ళ వ్యసనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఆన్సెస్టరల్ ప్రాపర్టీ అంటే అనువంశికంగా ఉన్న ప్రాపర్టీని అమ్మినట్లయితే వీళ్ళు మేజర్ అయిన తర్వాత
1: కోర్టును ఆశ్రయించవచ్చు,
0: వాళ్ళ హక్కును సంపాదించే అవకాశం ఉంది.
1: వీళ్ళకు వెల్ఫేర్ కాకుండా వేరే పర్సన్ వాడుకున్నప్పుడు అయితేనే,
0: అంటే వీళ్ళ వెల్ఫేర్ కోసమే, వీళ్ళ చదువుల కోసమో ఆరోగ్యం కోసమో
1: సరే, అది పెద్ద అదేం సమస్య కాదు.
0: ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని కుటుంబాల్లో ఆర్థిక వనరులు సరిగ్గా లేనప్పుడు కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా న్యాయం పొందాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని ఖర్చులు, ఇలా ఆర్థిక సపోర్ట్ లేని వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలంటారు?
1: ఇప్పుడు లీగల్ సర్వీసెస్ అని ఉంటుంది, కోర్టుల సపరేట్ వింగ్ ఉంటుంది, అక్కడ అప్రోచ్ కావచ్చు. ఒక రిప్యూటేషన్ ఒకటి అప్రోచ్ అయితే వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కంపల్సరీ ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే ప్రయత్నం చేస్తారు.
0: అలాగే లీగల్ సర్వీస్ అథారిటీలో ఇరుపక్షాలని పిలిపించి కోర్టుకు పోకముందే
1: కాంప్రమైజ్ కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. ప్రతి కోర్టు దగ్గర ఉడక

0: కోర్టు కానీ డిస్టిక్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడ కూడా ప్రతి దగ్గర లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. అక్కడ అప్రోచ్ కావచ్చు, ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు కంపల్సరీ తగిన న్యాయం చేస్తారు.
1: అక్కడ కూడా సయోధ్య కుదిరినట్టయితే వారే ఒక అడ్వకేట్ ఇచ్చి కోర్టులో కేసు వేయించే ప్రయత్నం కూడా చేస్తారు.
0: వాళ్ళు కూడా వాళ్ళే కంపల్సరీ ఒక అడ్వకేట్ అపాయింట్ చేసి గవర్నమెంటే వాళ్ళకు ఫీజు పే చేసి కోర్టు పోయి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు కంపల్సరీ.
1: చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఒకటైతే, పిల్లలు పెద్దగా అయిన తర్వాత అంటే మేజర్ ఏజ్ వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలకి నిర్ణయం తీసుకునే ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు మేము తల్లి దగ్గర ఉంటామా తండ్రి దగ్గర ఉంటామా మేము సొంతంగా ఉంటామా నిర్ణయం తీసుకున్నప్పుడు వారికి సంబంధించిన ఆస్తుల పట్ల కానీ హక్కుల పట్ల కానీ ఏ రకంగా తల్లిదండ్రులు వ్యవహరించాలంటారు?
0: చట్ట ప్రకారము అనువంశం వచ్చినది ప్రాపర్టీ కంపల్సరీ పిల్లలకు రైట్స్ ఉంటాయి. సెల్ఫ్ అక్వైర్డ్ సంపాదించుకున్నది అయితే తండ్రి గారిని తల్లి గారిని సంపాదించుకున్నది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళకు ఆటోమేటిక్ గా రైట్స్ రావు వాళ్ళకు.
1: సెల్ఫ్ అక్వైర్ అంటే సార్జితం పట్ల పిల్లలకి అధికారం ఉండదు కానీ అనువంశికంగా వచ్చిన ప్రాపర్టీ మీద ఖచ్చితంగా అధికారం ఉంటుంది.
0: అధికారం ఇంకొకటి ఏమన్నా సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీ ఉంటది కదా, దాంట్లో ఏమన్నా వీలునామా ఏమన్నా ఉంటే తప్పితే మిగతా ఆటోమేటిక్ వీళ్ళకు కూడా ఆటోమేటిక్ గా ప్రాపర్టీ రైట్స్ వస్తాయి వీళ్ళకు. కాకపోతే ఏమన్నా వీలునామా గానీ ఏమన్నా రాసిందనుకో ఎవరికైనా వేరే వాళ్ళకి ఇస్తే, లేకుంటే ఆటోమేటిక్ వీళ్ళకి వస్తాయి ఆ ప్రాపర్టీ కూడా.
1: అడ్వకేట్ గారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకుని వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ వాళ్ళకి విద్య ఆరోగ్యం సంబంధించిన సమస్యలకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నట్లయితే సమస్య లేదు. అలా కాని పక్షంలో అటు తల్లి పట్టించుకోక తండ్రి పట్టించుకోకుండా పిల్లలు ఉన్న పరిస్థితుల్లో వారి సహాయార్థం ఇంకెవరైనా అంటే ఇటు తల్లిదండ్రి కాకుండా వేరే ఎవరైనా కోర్టును ఆశ్రయించి వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందా?
0: చేయొచ్చు అండి, వాళ్ళ బ్లడ్ రిలేషన్ ఉంటది కదా, తాత గాని అమ్మమ్మ గాని నాన్నమ్మ గాని ఉంటారు కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు పిల్లల తరఫున. తల్లి తండ్రి ఎప్పుడైనా పిల్లలకు అన్యాయం చేసినప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ కోర్టును ఆశ్రయించవచ్చు, కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకువచ్చి వాళ్ళ బాగోగులు చూడొచ్చు.
1: ఎవరైతే వారి వెల్ఫేర్ చూస్తున్నారో వారు కోర్టును ఆశ్రయించి వీరికి రావాల్సిన న్యాయబద్దమైన సహాయం రావడం లేదు, సహకారం ఇవ్వడం లేదని చెప్పి కేసు వేసి వారికి కావలసిన న్యాయం చేసే ప్రయత్నం చేయొచ్చు.
0: చేయొచ్చు, వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉంటాయి.
1: ఇలా కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చేసి పిల్లల పట్ల ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ గాని కస్టడీ గాని నిర్ణయించిన తర్వాత కూడా ఎవరైనా దాన్ని పాటించకపోతే ఏ రకమైన శిక్ష ఉంటుంది?
0: ఇప్పుడైతే కోర్టు ఆర్డర్ పాటించలేదనుకో కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేయొచ్చు, కోర్టు ధిక్కరణ అంటుంది. కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆర్డర్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే ఎవరైనా సరే.
1: అడ్వకేట్ గారు, ఇరుపక్షాలు సమ్మతంతోనే డైవర్స్ తీసుకున్నప్పుడు పిల్లలకు సంబంధించిన అనువంశికంగా ఏర్పడ్డ ప్రాపర్టీస్ పట్ల తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుని పంచుకోవచ్చా?
0: అలా కుదరదండి, చట్ట ప్రకారం పిల్లలకు ఎంత పర్సెంటేజ్ ఎంత ఆస్తి వస్తుందో చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే పిల్లలకు, కోర్టు డిసైడ్ చేస్తుంది.
1: అంటే
0: వీళ్ళు ఇష్టారాజ్యం చేయనీకి రాదు.
1: ప్రైవేట్ గా మేము అనుకున్నాము ఇది నాకు ఇది నీకు అనుకుంటే చెల్లుబాటు
0: అలా ఉన్నది, చట్ట ప్రకారం చేయాల్సిందే. ఏదైనా చట్ట ప్రకారం కోర్టు పోయి పిల్లలకు ఉన్న రైట్స్ కంపల్సరీ కాపాడవలసి వస్తుంది.
1: ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లల పట్ల రావలసిన అన్ని హక్కుల పట్ల చట్టం చేయబడి ఉంది, వాటిని పరిరక్షించడానికి సరైన మార్గం కూడా ఉందంట.
0: అన్ని మార్గాలు ఉన్నాయండి, చట్టం కంపల్సరీ ఉంది, వాళ్లకు న్యాయం చేస్తుంది కోర్టు పోతే. ఏం చేసిన వాడుక కంపల్సరీ వాళ్ళ బాగోగుల గురించి చేయాల్సి వస్తుంది మనకు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం, డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్.

ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 7:31 అవుతోంది స్టూడియో క్లాక్ లో. ఇప్పుడు పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ విందాం. ముందుగా వచ్చేస్తోంది మీ అందరి కోసం వారసుడు సినిమాలోంచి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, ఎంఎం కీరవాణి గారి సంగీతంలో బాలు గారు పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: పెద్దన్నయ్య సినిమా నుంచి విన్న పాటది. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం కోటి గారు, బాలుగారు చిత్రగారు పాడిన పాటది.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. తర్వాత మనం వినబోతున్న పాట ఎవరే అతగాడు సినిమాలోది. కీరవాణి గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం, బాలుగారు చిత్రగారు పాడిన అద్భుతమైన డ్యూయట్ మీకోసం. వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

7:51 స్టూడియో క్లాక్ లో పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం మనం. నెక్స్ట్ వినబోతున్న పాట మంచి ఎనర్జెటిక్ కంపోజిషన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట, రచన చంద్రబోస్, ఆట సినిమా నుంచి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శశిరేఖ పరిణయం సినిమా నుంచి సైంధవి పాడిన పాట విన్నారు. రచన సిరివెన్నెల గారు, సంగీతం మణిశర్మ. ఇంతవరకు మీరు పాటతో ప్రయాణం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలుగా వస్తోంది. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్యారిస్ అంతర్జాతీయ స్పేస్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి సురక్షితమైన సుస్థిర అంతరిక్ష వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందన్నారు. విశ్వంలో అవకాశాలకు అద్దులేవని పేర్కొంటూ భారత్ చేపట్టే తదుపరి తరం అంతరిక్ష పరిశోధనలో భాగస్వాములు కావాలని ఇతర దేశాలను ఆహ్వానించారు. ఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రానున్నట్లు ఆ దేశం తెలిపింది. ప్రధాని మోదీ ఆహ్వానంతో 7 ఏళ్ల తర్వాత షీ జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సభను అడ్డుకోవడం, మహిళా అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఎస్సీలను అవమానించడాన్ని నిరసించారు. రేపు అటవీ అమరవీరుల సంస్మరణ రోజు సందర్భంగా ప్రాణాలు త్యాగం చేసిన అటవీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకు వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా అడవులను కాపాడుతూ జీవ వైవిధ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి ఢిల్లీ వెళ్లారు. రేపు జాతీయ మహిళా కమిషన్ ఎన్హెచ్ఆర్సీని కలవనున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్నారు. దుర్గం చెరువు సందర్శనకు రేపటి వరకు మూసివేసినట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్ వెల్లడించింది. నిర్వహణా పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సందర్శకులు సహకరించాలని సీఎంసీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రాకు నీళ్లిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎల్లూరు పంప్ హౌస్లో మోటార్లు సరిగ్గా నడవకుండా నీళ్లు భద్రపరచడం లేదన్నారు. సీఎం తన సొంత జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. చెరువుల్లో వినాయక నిమజ్జనానికి హైడ్రా వ్యతిరేకం కాదని, దీనిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన అమీన్పూర్, కాప్రా వంటి 4-5 చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం గ్రామ పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని ట్రెజరీకి బదులుగా సమీపంలోని జాతీయ బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చు. సభలో జరిగిన విస్తృత చర్చ అనంతరం సభ్యులు దీనికి ఆమోదముద్ర వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏటీఆర్ న్యూస్ _HVN ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:04. ఇప్పుడు విందాం వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం.
1: ఈరోజు సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్, ఫ్యామిలీస్, ఇంకా మనలాంటి ఎంతో మంది సాధారణ ప్రజలు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ముందుకొస్తారు. మన సొసైటీలో చాలా కాలంగా దాచిపెడుతున్న ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడడమే దీని యొక్క ఉద్దేశం. ఈరోజు మనం మెంటల్ హెల్త్, డిప్రెషన్, ఇంకా సూసైడ్ ప్రివెన్షన్, అంతకంటే ముఖ్యంగా హోప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ షో వింటున్న వాళ్ళలో ఎవరైనా బాధలో ఉన్నా, కష్టాలతో సతమతం అవుతున్నా, బతకాలని ఆశ లేదు అని అనిపిస్తున్నా, నేను చెప్పే ఈ మాట ఒక్కసారి వినండి. మీరు మాకు చాలా ముఖ్యం. మీరు ఎవ్వరికీ భారం కాదు. మీ లైఫ్ చాలా చాలా వాల్యుబుల్. ఈ చీకటి ప్రయాణాన్ని మీరు ఒక్కరే చేయాల్సిన అవసరం లేదు.
2: అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా, ఈ షో వింటుంటే ఒక మంచి ఫ్రెండ్గా, పేరెంట్గా, పార్ట్నర్గా లేదా కొలీగ్గా వేరే వాళ్లకు ఎలా సపోర్టివ్గా ఉండాలో తెలుసుకోవడానికి వింటున్నందుకు మీకు థ్యాంక్స్. సూసైడ్ ప్రివెన్షన్ అనేది కేవలం డాక్టర్స్ లేదా కౌన్సిలర్స్ల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి బాధ్యత. మన చుట్టూ ఉన్న వారిని గమనిస్తూ, వాళ్ళని పలకరిస్తూ, ఎలా వాళ్ళు తమ బాధను చెప్పుకునేలా ఒక సేఫ్ స్పేస్ ని క్రియేట్ చేయడం మనందరి బాధ్యత. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది సూసైడ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవి నంబర్స్ మటుకే కాదు, ఈ ప్రతి నంబర్ వెనుక ఒక పేరు, ఒక ముఖం, ఒక స్టోరీ, ఇంకా వాళ్ల ఫ్యామిలీలో ఎప్పటికీ తీర్చలేని ఒక లోటు మిగిలిపోతుంది. కానీ అలాగే ఈ నిస్సహాయ స్థితిలో నుంచి ఒకరు బయటికొచ్చి ఇంకా లైఫ్లో సపోర్ట్ని తీసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్కి తిరిగి వచ్చిన స్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఆ సపోర్ట్ గురించి, ఆ సపోర్ట్ ఎలా ఇవ్వాలో అన్న దాని గురించి మాట్లాడుకుంటాం.

0: సూసైడ్స్ని మనం ఆపాలంటే ముందుగా మన సొసైటీలో ఉన్న కొన్ని అపోహలను తీసిపారేయాలి. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఈ సూసైడ్ చుట్టూ ఉన్న స్టిగ్మా. సొసైటీ మనల్ని జడ్జ్ చేస్తుందేమో అనే భయం. అందుకే సివియర్ అండ్ క్రానిక్ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కూడా ఆఫీస్ లేదా ఇంట్లో నవ్వుతూ నటిస్తారు. ఈ సూసైడ్ చుట్టూ ఉన్న స్టిగ్మాని మనం అధిగమించాలంటే మనం ముందుగా ఈ మిత్స్ని డిస్మాంటిల్ చేయాలి. అందులో మొదటిది, సూసైడ్ గురించి మాట్లాడితే వాళ్లకు ఆ ఐడియా ఇచ్చినట్లు అవుతుందని. ఇది చాలా పెద్ద పొరపాటు. బాధలో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రాణాలు తీసుకోవాలి అని అనుకుంటున్నావా అని అడగడం వల్ల వాళ్ళకి ఆ ఆలోచన రాదు. యాక్చువల్లీ దానివల్ల వాళ్లకు మన బాధని అర్థం చేసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు అని పెద్ద రిలీఫ్ దక్కుతుంది. రెండో మిత్ ఏంటంటే, సూసైడ్ గురించి మాట్లాడేవాళ్ళు కేవలం అటెన్షన్ కోసం అలా చేస్తారు. ఈ ఆలోచనని మనం పూర్తిగా పక్కన పెట్టాలి. ఎవరైనా వాళ్ళ బాధను చెప్తున్నారంటే ఇట్స్ అ క్రై ఫర్ హెల్ప్, నాట్ ఎన్ అటెన్షన్ సీకింగ్ ట్యాక్ట్. మనం ప్రతి వార్నింగ్ సైన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆనల్గురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిన్న పాపకి క్యాన్సర్ ఉందని డబ్బులిచ్చి సహాయం చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఆ పాపకి క్యాన్సర్ లేదని. ఇది కోట శ్రీనివాస్ గారు వచ్చి ఆయనకు చెప్తారు. కానీ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన డబ్బు పోయింది అని బాధపడరు, ఆ పాపకి క్యాన్సర్ లేదని సంతోషిస్తారు. అలాగే ఇది కూడా అనుకోండి, వాళ్ళు నిజంగా సూసైడ్ కోసం చేస్తున్న ఒక టాక్టికే అనుకోండి, కానీ అది లేదని తెలిస్తే మనకి పోయేదేం లేదు. ఒకవేళ అది వాళ్ళకి ఉంది అనంటే మీరు చేసే ఆ సహాయం వాళ్ళకి ఒక లైఫ్ చేంజింగ్ సహాయం.
1: మరో మెత్త ఏంటంటే, సూసైడ్స్ ఎలాంటి వార్నింగ్ లేకుండా హఠాత్తుగా జరుగుతాయని. లేదు, సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది సడన్గా అనిపించవచ్చు, కానీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఏదో ఒక రూపంలో సూచనలు అందిస్తారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, సూసైడ్ చేసుకునే వాళ్ళు తమ లైఫ్ని ముగించుకోవాలనుకోరు. వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళ పెయిన్ నుంచి బయటపడేందుకు సూసైడ్ ఒక్కటి ఆప్షన్ లాగా కనిపిస్తుంది. ఇమాజిన్, మీరు ఒక బరువైన వస్తువును చేతుల్లో పట్టుకున్నారు. దాన్ని మీరు ఎంతసేపు పట్టుకుంటారు? ఒక గంట లేదా కొన్ని గంటలు? కానీ రోజంతా పట్టుకోవాలంటే ఎంత బలమైన వాళ్లకైనా అది అసాధ్యం. మెంటల్ పెయిన్ కూడా అంతే. కంటిన్యూస్ డిప్రెషన్, టెన్షన్, భయం మనిషిలోని ఎనర్జీని పిండేస్తాయి. ఆ స్టేజ్లో మన మైండ్ రెండు పెద్ద అబద్ధాలని నమ్మిస్తుంది. మొదటిది, ఈ బాధ ఎప్పటికీ ఇలానే ఉంటుందని. రెండవది, నువ్వు నీ ఫ్యామిలీకి ఒక భారమని. ఒకవేళ మీ మైండ్ కూడా మీకు ఈ అబద్ధాలు చెప్తుంటే ఒక్క క్షణం నా మాట వినండి. మీ మైండ్ మిమ్మల్ని మోసం చేస్తుంది. అది డిప్రెషన్ చెప్పి

మాటలు నిజం కాదు. ఈ బాధ వల్ల మీకు వేరే ఆప్షన్స్ కనిపించకపోవచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేందుకు ఇంకా చాలా మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి.

0: మన చుట్టూ ఉన్నవాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళు మానసికంగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు వాళ్లను ఎలా గుర్తించాలి?
1: దీనికి కొన్ని కామన్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి. మాటల్లో మార్పులు, నేనింకా తట్టుకోలేకపోతున్నాను, నేను ఉండి ఏం లాభం, అందరికీ నేనొక భారం అయిపోయాను అని పదే పదే అనడం. ఇంకా బిహేవియర్లో మార్పులు, అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలనుకోవడం, ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం, గతంలో నచ్చే వస్తువులు లేదా గతంలో ఇష్టపడిన పనులపైన ఇంట్రెస్ట్ కోల్పోవడం, వాళ్లకి ఇష్టమైన వస్తువులను వేరే వాళ్లకి ఇచ్చేయడం. ఇంకొక క్రిటికల్ కానీ చాలా లీస్ట్ అండర్స్టూడ్ సైన్ ఏంటంటే, కొన్ని వారాల నెలల తరబడి డిప్రెషన్లో ఉన్న వ్యక్తి సడన్ గా పీస్ఫుల్ లేదా అన్యూజువలీ హ్యాపీగా ఉండటం. ఇది ఒక డేంజరస్ సైన్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండొచ్చు.

0: బాధ ముగిసిపోతుందనే రిలీఫ్లో ఉండవచ్చు. మరి మీరు ఈ సైన్స్ని గమనిస్తే ఏం చెయ్యాలి?
1: దీనికోసం మీకు సైకాలజీ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు. కొద్దిగా కేర్, ఎంపతి అండ్ వినే పేషెన్స్ ఉంటే చాలు. వాళ్లను మీరు డైరెక్ట్గా అడగండి, ఎందుకు నువ్వు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు? నిన్ను చూస్తుంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నీకు సూసైడ్ లాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అని డైరెక్ట్గా అడగండి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు వితౌట్ జడ్జ్మెంట్, ఎటువంటి సలహాలు ఇవ్వకుండా వినండి. జస్ట్ వినండి. మీరు ఒక మంచి ఉద్దేశంతోనే చెప్తుండొచ్చు, బట్ నెవర్ సే థింగ్స్ లైక్ ఇది చాలా చిన్న విషయం, దీనికి ఎందుకు నువ్వు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, లైఫ్ అంటే ఇంతే అని వాళ్ళ బాధను చిన్నది చేయకండి. అలా కాకుండా, ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది, నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని ధైర్యం మాత్రం ఇవ్వండి. లేదు ఐఎమ్ ఓకే అన్నా కూడా డోంట్ లివ్ దిస్ లైఫ్. అలాగే వాళ్ళ దగ్గర హార్మ్ఫుల్ థింగ్స్ లేదా మెడిసిన్స్ లేకుండా చూడండి, వాళ్లను ఒంటరిగా వదిలేయకండి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లను ప్రొఫెషనల్ హెల్ప్ వైపు మళ్లించు. ఒక అపాయింట్మెంట్ బుక్ చేసి వాళ్లను ఒక ప్రొఫెషనల్ థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది వాళ్లకు మీరు చేసే పెద్ద హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్లకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ లేదా క్రైసిస్ హాట్ లైన్ నంబర్స్ గురించి చెప్పండి, అండ్ వాళ్ళకి ఆ నంబర్స్ అందుబాటులో ఉండేలాగా చూసుకోండి. అంతేకాదు, ఈ ప్రాబ్లం తగ్గాక కూడా రోజు ఒక చిన్న మెసేజ్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేయండి.

0: ఇప్పుడు నేను మెంటల్ హెల్నెస్ అండ్ సూసైడల్ టెండెన్సీస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఒక ఫ్రెండ్ లాగా, ఒక వెల్విషర్ లాగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బహుశా మీరు ఒంటరిగా కూర్చొని ఉండొచ్చు, మీ మనసులో ఒక లోన్లీనెస్, ఇంకా వ్యాక్యూమ్ మిమ్మల్ని భయపెడుతూ ఉండొచ్చు, లోపల ఎంత ఏడుస్తున్నా బయటికి నవ్వుతూ నటిస్తూ ఉండొచ్చు. మీకు ఒక మాట చెప్పాలి, ఇట్ ఈస్ ఓకే టు బీ బ్రోకెన్. మనం ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, సక్సెస్ఫుల్గా కనిపించాలి అని మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ హ్యూమన్ లైఫ్ చాలా కాంప్లికేటెడ్, మనీ ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఎగ్జామ్ స్ట్రెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ మనల్ని తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి. లైఫ్లో ఒక స్టేజ్లో బ్రేక్ అవ్వడం బలహీనత కాదు, కానీ ఈ ఫీలింగ్ కూడా పర్మనెంట్ కాదు. దిస్ టు షెల్ పాస్.
1: ఈరోజు మీరు అనుభవిస్తున్న పెయిన్ రేపటికి మారిపోతుంది. రాబోయే పదేళ్ల గురించో లేదా వచ్చే ఏడాది గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. జస్ట్ ఈరోజు లేదా జస్ట్ రాబోయే 10 నిమిషాలు మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. గతంలో మీరు ఫేస్ చేసిన అత్యంత కష్టమైన రోజుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను నిలబడలేను అనుకున్నారు, కానీ ఈ రోజున దాన్ని దాటుకొని ఈ రోజు వరకు వచ్చారు కదా, మరి అలాగే ఈరోజు కూడా దాటుకొని రేపటికి వెళ్తారు. మీకొక విషయం తెలుసా, జపాన్లో కిన్సుకి అనే ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది. ఒక మట్టి పాత్ర పగిలిపోతే వాళ్ళు దాన్ని పారేయరు, ఆ పగిలిన ముక్కల్ని బంగారంతో అతికిస్తారు. అలా బంగారంతో అతికిన ఆ పాత్ర ముందు కంటే ఇంకా అందంగా, ఇంకా వాల్యుబుల్గా మారిపోతుంది. మీ లైఫ్ కూడా అంతే. ఇప్పుడు మీ మనసుకి అయిన గాయాలు శాశ్వతం కాదు, ఈవెన్చువలీ ఈ గాయాలు కూడా మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ పర్సన్గా మారుస్తాయి. ఇంకా అలా జరగడానికి, ఈ హీలింగ్ పూర్తవ్వడానికి మీరు టైం ఇవ్వాలి. సో ప్లీజ్ మీ లైఫ్ని ఎండ్ చేసుకోకండి. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, ఇంకా ఈ ప్రపంచానికి మీ అవసరం ఉంది.

మనం షో లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసాం. ఇప్పుడు ఇండియాలో అందరికీ అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఫ్రీ హెల్ప్ లైన్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. మనవాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, సొసైటీలో నలుగురు ఏమనుకుంటారు అనే భయం వల్ల ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ముందుకు రావట్లేదు. కానీ మెంటల్ హెల్త్ కోసం హెల్ప్ అడగటం తప్పు లేదా పిరికితనం కాదు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా ధైర్యంతో కూడిన పని. సో మీకోసం కానీ మీ వాళ్ల కోసం కానీ ఈ నంబర్స్ని నోట్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొదటిగా టెలిమనస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రన్ చేసే 24/7 ఫ్రీ మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ 14416 లేదా 1800-891-4416. మళ్ళీ చెప్తున్నాను, 14416 లేదా 1800-891-4416. తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్లో ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీకు అందుబాటులో ఉంటారు. ఇంకొకటి కిరణ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేసిన మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ హెల్ప్ లైన్. వీళ్ల హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి 1800-599-0019. నంబర్ మరొకసారి 1800-599-0019.

0: వీటితో పాటు కొన్ని ఎన్జిఓ నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. వండర్వేలా ఫౌండేషన్, ఇది ఒక 24/7 ఫ్రీ కాన్ఫిడెన్షియల్ క్రైసిస్ కౌన్సిలింగ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ హెల్ప్ లైన్. వీళ్ల నంబర్ 9999666555. నంబర్ మరొకసారి 9999666555. ఇంకొకటి ఆసరా, దీని నంబర్ 9820466726. నంబర్ మరొకసారి 9820466726. చివరిగా స్నేహ ఇండియా 4424640050. నంబర్ మరొకసారి 4424640050.
1: ఎగ్జామ్ ప్రెషర్లో ఉన్న స్టూడెంట్స్, జాబ్ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు, ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్న ఎవరైనా సరే ఈ నంబర్స్కి కాల్ చేసి మీ బాధను షేర్ చేసుకోవచ్చు. మీ వివరాలు చాలా సీక్రెట్గా ఉంచుతారు, సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు రీచ్ అవుట్. ప్లీజ్ ఈరోజు ఒక కౌన్సిలర్కి లేదా మీ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడండి. బాధపడటంలో తప్పు లేదు, అలాగే హెల్ప్ అడగటంలో కూడా తప్పు లేదు. మన బాధను బయటకు వ్యక్తీకరించినప్పుడే ఆశ అనే ఒక వెలుగు మన లైఫ్లోకి వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్, ఆల్సో అందరికీ సపోర్ట్గా ఉండండి.

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: మీరింతవరకు వరల్డ్ సూయిసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ కె పవన్ కుమార్, కుమారి శ్రీవిద్య.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనం ఏకచిత్ర గీతాల్లో ఒకే సినిమాకి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా వింటాం కదా, ఆ సినిమాకి సంబంధించిన సంగతులన్నీ చెప్పుకుంటూ. మరి కొంచెం లేట్ అయినా ఇవాళ కూడా మనం ఏకచిత్ర గీతాల్లో ఒక సినిమా విశేషాలు చెప్పుకుంటూ ఆ సినిమాలోని పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ఒక చిన్న బీట్ ప్లే చేస్తాను, ఆ హమ్మింగ్ వినగానే మీకు ఏ సినిమానో అర్థమైపోతుంది.

ఎస్, వచ్చేసింది కదా సినిమా ఏంటనేది. విక్టరీ వెంకటేష్కు ఫ్యామిలీస్లో అలాగే లేడీస్లో సూపర్బ్ క్రేజ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి వెంకీ మామకి మాస్లో కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే మాస్ క్యారెక్టర్స్ని కూడా అదే రేంజ్లో పండించడం ఎందుకనో వెంకటేష్ గారికి అలాంటి క్యారెక్టర్స్ కొంచెం తక్కువే పడ్డాయని చెప్పాలి మనం. బహుశా ఆయన సెలెక్ట్ చేసుకోకపోవడమో లేకపోతే ఆయన వరకు అలాంటి కథలు రాకపోవడమో కారణమై ఉంటుంది. చేసిన మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న జయం మనదేరా సినిమా గురించి. మరి ఈరోజు జయం మందేరా మూవీ విశేషాలు మాట్లాడుకుంటూ ఏకచిత్ర గీతాల్లో జయం మందేరా మూవీ సాంగ్స్ వింటూ లెట్స్ ఎంజాయ్.

0: करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: స్టూడియో క్లాక్ లో జయం మనదేరా సినిమాకు సంబంధించిన ఏకచిత్ర గీతాలు వింటున్నారు. జయం మనదేరా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది, కానీ మనకున్న టైం లిమిట్ లో మనం వీలైనంత వరకు ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. శ్రీరాములయ్య మూవీ తర్వాత డైరెక్టర్ ఎన్ శంకర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ మూవీ హిట్ తో వెంటనే ప్రొడ్యూసర్స్ అందరూ లైన్ కట్టారు శంకర్ కి ఎలాగైనా ఒక సినిమా ఇవ్వాలి, ఆయనతో ఒక సినిమా చేయించుకోవాలని. అయితే సురేష్ బాబు గారికి అవకాశం ఫస్ట్ వచ్చిందనమాట. ఎన్ శంకర్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు. ఒక మంచి సోషల్ మెసేజ్, మరీ శ్రీరాములంతయ్య డెన్సిటీ కాకపోయినా వెంకటేష్ కి సూట్ అయ్యే ఒక మంచి సబ్జెక్ట్ రెడీ చేయి శంకర్ అని ఒక ఆఫర్ ఇచ్చారంట. సో వెంటనే అప్పటికే ఆయన యమజాతకుడు అనే సినిమా, వెంటనే మోహన్ బాబు గారితో మరొక సినిమా చేస్తున్నారు ఎం శంకర్ గారు. ఆ షూటింగ్ అయిపోయిన వెంటనే శంకర్ గారు వెంకటేష్ గారికి కథ రాయడం స్టార్ట్ చేసేసారంట. సో డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ అనగానే వెంకటేష్ గారు కూడా ఎగ్జైట్ అయ్యారు. అప్పటికే సూర్యవంశం లాంటి సినిమాలు చేసినా కూడా ఇది ఇంకొంచెం డిఫరెంట్గా అనిపించింది వెంకటేష్ గారికి. 4 నెలలు కష్టపడి మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన పక్క కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసి వినిపించారు ఎన్ శంకర్. సురేష్ బాబు గారికి విపరీతంగా నచ్చేసింది. రైటర్స్గా పరుచూరి బ్రదర్స్ సెట్ అయిపోయారు. అప్పటికే కలిసుందాం రా హిట్తో వెంకటేష్ గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు. మరి నెక్స్ట్ చేయబోయే సినిమా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి, అండ్ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఈ సినిమాకి ముందు ఒక టైటిల్ అనుకున్నారంట. ఏంటో తెలుసా? వెంకటేష్ గారి క్యారెక్టర్ పేరైన రుద్రమనాయుడు. అదే టైటిల్ని రిజిస్టర్ కూడా చేశారు. కానీ మరి రుద్రమనాయుడు కాస్త జయం మనదేరాగా ఎలా మారింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: కుమార్ సాను, స్వర్ణలత పాడిన పాట విన్నారు. జయం అందేరు, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అలాగే ఆ సినిమాలోని ఏకచిత్ర గీతాలు వింటూ ఉన్నాం కదా. ఇక జయం అందేరు విషయానికి వస్తే, ఎలా ఫిక్స్ అయిందో స్టోరీ చెప్పుకున్నాం కదా. ఇంకా కాస్టింగ్ కూడా చాలా ముఖ్యం కదా, సినిమాకి చాలా అంచనాలు ఉంటాయి. కలిసిందాం రా సినిమా తర్వాత వెంకటేష్ గారు చేసిన సినిమా అంటే. సో అప్పటికే హిట్ కాంబో వెంకటేష్ సౌందర్య మళ్ళీ రిపీట్ అయింది కాంబినేషన్. అలాగే మరొక వెంకటేష్ క్యారెక్టర్కి భానుప్రియ గారిని తీసుకున్నారు. ఇక జయప్రకాష్ రెడ్డి, అతుల్ కుల్కర్ణి, బ్రహ్మానందం, ఎల్బి శ్రీరామ్, తనికెళ్ల భరణి, అలీ, ఏవిఎస్, రమాప్రభ, ఆహుతి ప్రసాద్, ఝాన్సీ, హేమ, వెనిరాడే నిర్మల, ఇలా భారీ కాస్టింగ్తో షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరిని తీసుకోవాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, డైరెక్టర్ కూడా వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరితో అయితే వర్క్ చాలా ఈజీగా, చాలా మంచి వర్క్ తీసుకుంటాను అని ఫీల్ అవుతారో వాళ్ళనే ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా డైరెక్టర్స్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ ఇష్టం కూడా ఉంటుంది, వాళ్ళ బ్యానర్లో రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. అయితే ఎన్ శంకర్ గారు వందే మాత్రం శ్రీనివాస్ గారు పేరు చెప్పారంట. సురేష్ బాబు గారికి ఎక్కడో డౌట్ కొట్టింది, ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ కూడా అలాంటిదే. ఎందుకంటే వందే మాత్రం శ్రీనివాస్ గారికి అనగానే ఆయన మీద ఒక బ్రాండ్ పడిపోయింది. ఎక్కువగా రెవల్యూషనరీ సినిమాలకి మ్యూజిక్ ఇస్తారు, ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలు, వసే రాములమ్మ, కానీ స్వయంవరం లాంటి మంచి మంచి సినిమాలు చేసినా కూడా ఎందుకనో వందే మాత్రం శ్రీనివాస్ గారు అనగానే కొంచెం డౌట్ పడ్డారంట సురేష్ బాబు గారు. కొంచెం అయిష్టంగానే ఒప్పుకున్నారంట, కానీ ఆల్బమ్ మొత్తం విన్నాక వెంటనే అప్రిషియేట్ చేశారంట. సారీ శ్రీను, నిన్ను కొంచెం నేను ఫస్ట్లో డౌట్ పడ్డాను, కానీ నువ్వు ఇచ్చిన ఆల్బమ్ మాత్రం అల్టిమేట్ అని బాగా పొగిడారంట. ఓ సందర్భంలో వందే మాత్రం గారు ఈ మాట చెప్పారు. సో వెంకటేష్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ హిట్ జయం అందేరా, నో డౌట్. వింటున్నాం కదా మనం పాటలు. ఇక వారం రోజుల్లో 400,000 క్యాసెట్స్, మరి అప్పట్లో క్యాసెట్సే కదా, 400,000 క్యాసెట్స్ అమ్ముడుపోయి సరికొత్త రికార్డ్ సృష్టించింది జయం అందేరా. మాట్లాడుకుందాం జయ మందిరాల నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి

ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఉదిత్ నారాయణ్, జస్పిందర్ నిరూలా పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఏకచిత్ర గీతాలు వింటూ జయం మందేరా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక జయం మందేరా 2000 ఏప్రిల్ 22 మూవీ అనౌన్స్ చేశారు. May 17 నుండి యూరప్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. అక్కడే 30% ఆఫ్ ది షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ యూరప్లోనే 3 సాంగ్స్ కూడా షూట్ చేశారు. మనం స్టార్టింగ్లో విన్న సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడింది. అలాగే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా హిలేరియస్గా ఉంటుంది కదా. మిగతా పార్ట్ అంతా కూడా రామానాయుడు, అన్నపూర్ణ, సారథి స్టూడియోస్లో కంప్లీట్ చేసుకుని అవుట్డోర్ అంతా కూడా అనంతపురం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. ఇక అసలు విషయానికి వస్తే టైటిల్ జయం మందేరా ఎట్లాగా మారింది అని చెప్తానన్నాను కదా. టైటిల్ విషయంలో అప్పటికే వెంకటేష్ గారికి ఒక సెంటిమెంట్ వస్తుంది, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, కలిసి ఉందాం రా, ప్రేమతో రా, ఇలా సినిమాలన్నీ కూడా రా అక్షరంతో తీయడం సెంటిమెంట్ ఉందన్నమాట. సరే, ఒక సెంటిమెంట్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు మూవీ ఇండస్ట్రీలో, అది కొంచెం ఎక్కువే కాబట్టి. ఇక ఎలాగైనా రా అనే అక్షరం రావాలని చెప్పి రుద్రమనాయుడు కాస్త జయం మనదే రా అయిపోయిందనమాట. భారీ అంచనాల మధ్య 2000లో అక్టోబర్ 7 ఈ మూవీ రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంటే మరికొన్ని రోజుల్లోనే ఇది 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతుందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఈ బ్రహ్మానందం గారు, ఏవిఎస్, తనిఖీల్ భరణి, అలీ, వీళ్ళ కామెడీ సీన్స్ అయితే అసలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం కదా మనం. అప్పటికే ఎల్బి శ్రీరామ్ గారు మంచి ఫామ్లో ఉన్నారు. చాలా బాగుంది సినిమా రిలీజ్ అయిన కొత్త కాబట్టి ఆయనకి ఆఫర్స్ చాలా ఎక్కువగా వస్తున్న టైం అనమాట. ఇందులో కూడా చాలా నవ్విస్తారు. సో మొత్తం మీద జయం మందేరా ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీతో, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ డ్రామాతో సాగుతుంది. ఇంకా వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్గా ఉంటుందన్నమాట. స్టే ట్యూన్డ్.

శ్రీరాములయ్య సినిమాలో భూమికి పచ్చాని రంగేసినట్టు పాట రాసిన కలేకూరి ప్రసాద్ గారు ఈ పాటను కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ శంకర్ గారికి ప్రజాకవులతో మంచి సత్సంబంధాలు ఉండేవన్నమాట. కలేకూరి ప్రసాద్ గారు కూడా చాలా మంచి పాటలు రాశారు. ఈ సినిమాలో ఈ చిన్ని చిన్ని ఆశలనే పాటని ఆయన చేత రాయించారు ఎన్ శంకర్ గారు. వందే మాతరం శ్రీనివాస్ గారు అంతే అద్భుతంగా కంపోజ్ చేసి అంతకన్నా అద్భుతంగా పాడారు. ఇక చివరిగా డైరెక్టర్ గారి శంకర్ గారి కథ స్క్రీన్ ప్లేతో సినిమాని ఆద్యంతం ఆసక్తిగా మలిస్తే పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ చాలా చోట్ల క్లాప్స్ కొట్టిస్తాయి. ముఖ్యంగా వందే మాత్రం శ్రీనివాస్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఈ పాటలో ఉన్న హమ్మింగ్ కానీ సినిమాలో మధ్య మధ్యలో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫ్యాన్స్కి కానీ చూసే ఆడియన్స్కి కానీ బిగ్ ఎసెట్గా మారింది. ఇక వెంకటేష్ గారు రెండు పాత్రలు అదరగొట్టారు ఈ సినిమాలో. పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఇటువంటి పాత్రలు వెంకటేష్ ఎందుకు చేయలేదా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించారు వెంకటేష్ గారు. అలాగే ఈ సినిమాలో నటనకు గాను ఝాన్సీ, వెంకటేష్ గారి సిస్టర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన ఝాన్సీ గారికి ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నంది అవార్డు వచ్చింది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన జయప్రకాష్ రెడ్డి గారికి కూడా బెస్ట్ విలన్గా నంది పురస్కారం దక్కింది. మొత్తానికి జయం మనదేరా సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ వండర్ఫుల్ మ్యూజిక్ అని చెప్పాలి. ఇది జయం మందేరాలోని ఏకచిత్ర గీతాలతో పాటు ఆ సినిమా విశేషాలు. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10 గంటలు. ఇది మధురిమ సమయం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ. భారతదేశానిది ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటి. మన దేశాన్ని ప్రజాస్వామ్యానికే మాతృమూర్తి అంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో మనం అసంఖ్యాకమైన సవాళ్లను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు ప్రయాణించాం. సుదీర్ఘ విదేశీ పాలనలోని ఎన్నో దుష్పరిణామాలలో పేదరికం, నిరక్షరాస్యతను రూపుమాపే దిశగా అడుగులు వేసి ముందుకు పయనిస్తున్నాం. ఆశా విశ్వాసంతో మనం మానవజాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన భారీ సంఖ్యలో విభిన్నతతో కూడిన జనసముదాయం ప్రజాస్వామ్యం రూపంలో ఒక జాతిగా కలిసిరావడం ఒక అపూర్వమైన ఘట్టం. భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ అందరం ఒకటే జరుపుకునేది వేడుక. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం కోసం. రచన జాలాది.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VV తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. చేసిన సహాయాన్ని మరవకుండా ఉండడమే కృతజ్ఞత, అది మరిచిపోవడం కృతజ్ఞత. ఆపదకాలంలో చేయూతనందించిన తన తండ్రి స్నేహితుడి సహాయాన్ని మరువని ఆ కొడుకు, చేసిన సహాయాన్ని

ఏ రూపంలోనైనా తీరుస్తానని తన నిజాయితీని తెలియబరుస్తాడు. అది మెచ్చిన ఆయన, ముందు జీవితంలో నిలదొక్కుకో, ఆ తర్వాత చూద్దామని ఓ మంచి దారిని చూపుతాడు. కష్టించి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగి తండ్రి పేరు నిలబెట్టిన అబ్బాయిని చూసి పొంగిపోతాడు ఆ పెద్ద మనిషి. వారి తమ్ముళ్ళు కూడా బుద్ధిమంతులని పేరు తెచ్చుకుంటారు. సంస్కారవతి అయిన తన కూతురిని వారి తమ్ముళ్లలో ఒకరికిచ్చి వివాహం జరిపిస్తాడు. అన్నయ్య మాట జవదాటని తమ్ముడు, తండ్రి మాట తప్పని తనయురాలు. కుటుంబ నేపథ్యాలు వేరైనా కల్మషం ఎరుగని మనసులు వారివి. వివాహమైన ఆ కొత్త జంట వెండి వెన్నెలలో పాడుకుంటున్న తొలిరేయి మధుర గీతమిది. కులదైవం చిత్రం కోసం చిత్తరంజన్ పీసుశీల ఆలపించిన గీతం. రచన సముద్రాల జూనియర్, సంగీతం మాస్టర్ వేణు.

నిత్యం పూచే పూలు ఆమె మనసులో నవరాగాలు ఒలికించాయట. కిరణాల వెలుగులో కరిగిపోతున్న తెలిమంచు అందం కనులకు విందు చేస్తోందట. కలకలలాడే మధువణిలో మరిపించే పిల్ల తెమ్మెరలతో తీయని ఊహలలో తేలియాడుతున్న మనసు ఇలా పాటపాడుకుంటోంది. 1959లో విడుదలైన మాంగళ్యబలం చిత్రం కోసం పీసుశీల ఆలపించిన ఈ గీతానికి సావిత్రి, అక్కినేని అభినయించారు. మాస్టర్ వేణుస్వరపరిచిన ఈ పాటకు శ్రీశ్రీ సాహిత్యం అందించారు.

తండ్రి మాట శిరసావహించే కొడుకు, అన్నయ్య మాట జవదాటని చెల్లెలు. కష్టపడి జీవితంలో పైకి రావాలనే తపన వారిది. వారి వ్యక్తిత్వమే వారికి అతిపెద్ద అంతస్తు. చదువు లేకపోయినా సంస్కారంతో మెలగసాగిన ఆ చెల్లెలు తండ్రి పనిచేసేవారింట్లోనే పనికి కుదురుతుంది. తన ప్రవర్తనతో ఆ ఇంటికి లక్ష్మీకలను తీసుకువస్తుంది. అది నచ్చిన ఆ ఇంటి పెద్దలు ఆ అమ్మాయిని తమ ఇంటి కోడలుగా చేసుకుంటారు. ఆ శుభ సందర్భాన వదినను ఆటపట్టిస్తుంది ఆ ఇంటి ఆడపడుచు. ఆ ఆడపడుచుకు అన్నయ్య గడుసుగా సమాధానం చెబుతాడు. అంతకుమునుపే వారిద్దరూ ప్రేమ పెళ్లి విషయమై తమ అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ ఆ సందర్భాన అనుకున్న చిలిపి మాటలు వారు కూడా త్వరలోనే పెళ్లితో దగ్గరవుతామని ఊహలలో తేలియాడుతూ ఈ గీతాన్ని పాడుకుంటున్నారు. 1969 విడుదలైన ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

తనను వలచిన పల్లెపడుచులోని ముసిముసి నవ్వులను సిగ్గులను సింగారాలను నాయకుడు పాడితే ఆ నాయిక ఇలా అంటోంది, తొలిప్రేమ వికసించిన వయసులో దూరంగా ఉంటేనే అది మాధుర్యాన్ని ఇస్తుంది, మరింతగా పెరుగుతుంది అని. చారడు కళ్లకు కాటుక పెట్టి, దోసెడు మల్లెలు సిగలో చుట్టి లాంటి అందాల కైవారాలతో నాయకుడు నాయిక అందాన్ని అభినందిస్తే, కులుకును మించినా తళుకును మించినా వలపే దాచితులేరా అని నాయిక సమాధానమిస్తుంది. 1967లో విడుదలైన పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఉరుకుల పరుగుల పరువములోని ఓ ప్రేమికుల జంట ప్రణయ భావలహరిలో ఓలలాడుతూ పరవశించిపోయి ఇలా పాడుకుంటోంది. నింగి నీవైతే నేల నేనని, శిఖరం నీవైతే మంచు నేనని, విడలేని ఆ బంధం కలకాలం అలాగే సాగాలని సంబరాల సరాగాలలో తేలియాడుతూ ఆనందతీరాలకు చేరుకుందామని అనుకుంటున్నారు. సమతా ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర, కె చటర్జీలు నిర్మించగా వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1975లో విడుదలైన జేబు దొంగ. శోభన్ బాబు, మంజుల జంటగా నటించిన ఈ పాటను ఆలపించినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

స్ఫూర్తి కలిగించే వచనాలు మనోధైర్యాన్ని కలిగించి జీవితంలో ఎదుగుదలకు తోడ్పడి సంఘంలో మంచి పేరు తీసుకువస్తాయి. అలా అభ్యుదయభావాలున్న ఓ యువకుడు తన చెడు ప్రవర్తనకు దూరమై మంచి మనిషిగా మారతాడు. అతన్ని ఇష్టపడిన ఓ యువతి అతని గురించి కలలు కంటూ ఇలా పాడుకుంటోంది. ఎదనుదాచిన మౌనవీణ చెలికాడి చూపులతో మీటబడి ప్రణయరాగాలు పలుకుతోందట. పూల ఊయల ఊగుతుండగా తారలు పంపిన పల్లకిలో చంద్రికల పందిరిలో అతనితో పరిణయమాడాలని ఉందట. 1969లో కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన బందిపోటు దొంగలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన యుగలగీతం రచన సి. నారాయణరెడ్డి, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

సృష్టిలో ప్రతి జీవీ సమానమే. అటువంటప్పుడు మాటలు రాని మూగజీవాలు సైతం కలిసి ఉంటుంటే, మాటలు నేర్చిన మనిషి మమతలు మరిచి మనిషికి దూరమవుతున్నాడు. స్వార్థం మానుకొని అందరూ సమానమేననే భావనతో జీవిస్తే మానవుడే మహనీయుడవుతాడని ప్రబోధాత్మకంగా సాగిపోయే ఈ గీతం 1973 విడుదలైన భక్తిరసభరితమైన చిత్రం భక్తతుకారంలోనిది. గానం ఘంటసాల, రచన వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి, సంగీతం పి. ఆదినారాయణరావు.

0: గీతరచయిత ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి జంటగా నటించగా 1961లో విడుదలైన చిత్రం వాగ్దానం. ఆస్తిపాస్తుల్ని నిర్వహించడానికి తగిన మానసిక పరిపక్వతరాని వయసులోనే ఆ బరువు బాధ్యతల్ని తనమీద వేసుకుని కన్నతండ్రిపై గల గౌరవాభిమానాలతో అందరినీ ఆదరిస్తున్న తనకు ఎవరు శ్రేయోభిలాషులు, ఎవరు కారు, ఎవర్ని ఎంతవరకు నమ్మాలో తెలియక సతమతమవుతున్న కథానాయకురాల్ని ఉద్దేశించి డెందానికి, అందంతోడైన ఆనందానికి అర్ధాన్ని తెలిపే జత ఉన్నప్పుడే అది పరిపూర్ణమవుతుందని పాడుతున్నాడు కథానాయకుడు. రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.
1: పాడండి.

పల్లె జీవితాన్ని యథాతథంగా చిత్రీకరించిన సాంఘిక చిత్రం అనే వాక్యాన్ని ప్రచారపత్రంపై ముద్రించి 1950లో విడుదలైన చిత్రం విజయావారి షావుకారు. ఇందులో కథానాయకుడు కథానాయిక ఇరుగుపొరుగువారైన వారి మధ్య మాటలు తక్కువే. కనులతో పలకరించి ముఖకవలికలతో భావాన్ని గ్రహిస్తూ స్నేహితులవుతారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారుతుంది. పలుకరాదటే చిలుకా అని అతడు ఆమెను ప్రశ్నించాడు. కాని ఆమె బదులీయలేదు. తరువాత కొద్ది కాలానికి ఇద్దరికీ పెళ్లయింది. అయితే పెళ్లికి ముందు తన సఖుడు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు బదిలిస్తోంది నాయిక తాంబూలం భర్తకు అందిస్తూ. స్వీయ సంగీత దర్శకత్వంలో రావు బాలసరస్వతితో కలిసి గానం చేశారు ఘంటసాల. రచన సముద్రాల రాఘవాచార్యులు.

నెలరాజు మొహం చాటేశాడట. పాటలు పాడే చిలుక కూడా మాటలు మానేసిందట తన నిచ్చలి గొంతు విని. చిరుగాలికి సాగే శిలయేటి కిరటాలలా మధురానుభవం మధుమాసంలా శోభించిందంటూ ఆ జంట పాడుకుంటున్న ఈ పాటను కనకదుర్గ పూజ మహిమ చిత్రం కోసం జిక్కి పిబి శ్రీనివాస్ ఆలపించగా తెరపై కృష్ణకుమారి కాంతారావు అభినయించారు. రచన జి కృష్ణమూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

యువతీ యువకుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా కలుగుతుందో తెలియదు. పైకి కనబడకపోయినా కనుచూపులు వాటిని విదితంచేస్తాయి. అనుకోకుండా పరిచయమైన ఓ అపరిచిత వ్యక్తి ఆడవారనే గౌరవంతో ఆమెకు సహాయం చేద్దామనుకుంటాడు. కాని ఆ అమ్మాయి తిరస్కార ధోరణిని చూపిస్తుంది. వెంటపడుతున్నాడనుకుని భావించిన ఆమెకు తాను ఒక ఉన్నతమైన స్థితిలో కొనసాగుతున్నాడని, ఇద్దరిదీ ఒకే వృత్తి అని తెలిసి అతడి పట్ల మదిలో గౌరవభావం ఏర్పరుచుకుంటుంది. అది ఇష్టంగా మారి ప్రేమగా పరిణమిస్తుంది. ఒంటరిగా సేదతీరే సమయంలో అతగాడు తలపునకు రావడం చూసి తనలో తను నవ్వుకుంటుంది. భాగ్యదేవత చిత్రంలోని ఓ బాబామరదళ్ల జంట సరదాగా పాడుకుంటున్న ఈ గీతాన్ని ఆలపించినవారు మాధవపెద్ది సత్యం, జమునారాణి. రచన కొసరాజు రాఘవ.

వారిద్దరూ కవలలు. ఒకరిది ఏమీ ఎరుగని అమాయకత్వమైతే, మరొకరిది లౌక్యమెరిగిన కౌశలం. చెయ్యని తప్పుకు శిక్షనుభవించేవారు ఒకరు, తప్పించుకు తిరిగే తెలివితేటలు గలవారు మరొకరు. అనుకోకుండా ఒకరోజు పెళ్లిచూపులు జరుగుతాయి ఆ అమాయకపు మనిషికి. పంజరంలో పక్షిలా పెరిగిన అతని ప్రవర్తనను గమనించిన అమ్మాయికి ఆ పెళ్లి సంబంధం నచ్చదు. అయితే ప్రతిభతో మంచి నటుడిగా ఎదగాలని అవకాశం కోసం ప్రయత్నిస్తున్న కవలల్లో మరొకరు అనుకోకుండా ఆ అమ్మాయికి సహాయం చేస్తారు. పెళ్లిచూపుల్లో తాను చూసిన వ్యక్తే ఇతనని భ్రమించి ఇంటికి తీసుకువెళ్లి రాచమర్యాదలు చేస్తుంది. అతనే తనకు కాబోయే వరుడని ఇలా పాడుతుంది. అర్థంకాని అతడు తగినట్లుగా సమాధానమిస్తాడు పాటరూపంలో. అదే ప్రతి చరణం చివర్లో ధ్వనిస్తుంది. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన ఈ గీతాన్ని పుష్పలతిక రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు. రచన సి. నారాయణరెడ్డి.

0: ఇంతవరకు మీరు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 48 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలు.